ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం ఆషాఢమాసం 9వ రోజు 2026 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1893 ఇదే జూన్30 ఎక్సెల్సియర్ అనే పేరుగల వజ్రాన్ని, అంటే నీలం తెలుగు రంగు 995 బరువున్నద ఒక వజ్రాన్ని కనుగొన్నారు. అలాగే 1914 మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్ట్ చేశారు. ఇక 1996 యూరోకప్ ఫుట్బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది కూడా ఇదే రోజున. అలాగే 1935 యాస్ట్రాయిడ్ 1784 బెంగెల్లాని సి జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొనింది కూడా ఇదే జూన్30. అలాగే 1936 మార్గరెట్ మిచెల్ రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించింది కూడా ఇదే రోజున.

అలాగే ఇదే సంవత్సరంలో వారానికి 40 గంటల పని విధానాన్ని అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది కూడా ఇదే రోజునే. ఇక ఆఖరిగా 1948 రేడియోలో వాడే ట్యూబులకు బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడొచ్చునంటూ బెల్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. అలాగే 1971 రష్యన్ వ్యోమ నౌక సోయజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 3 వ్యోమగాములు మరణించింది కూడా ఇదే జూన్ 30వ తారీఖునే. మరి ఇదే రోజున అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం ఆస్ట్రాయిడ్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 1908 జూన్ 30వ తారీఖునే రష్యా సమాఖ్య సైబీరియాపై తుంగస్కా గ్రహశకలం ప్రభావానికి గుర్తుగా గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంతో ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇటీవల కాలంలో భూమిపై అత్యంత హానికరమైన గ్రహశకలానికి సంబంధించిన సంఘటన ఇది. రష్యాలోని సైబీరియాస్టోని తుంగుస్కా నది సమీపంలోని భూమిని అతిపెద్ద గ్రహశకలం ఢీకొట్టడంతో దాదాపు 2072 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం నాశనమైపోయింది. అలాగే ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతాంధ్ర కవి, పండితులు మండపాక పార్వతీశ్వర శాస్త్రి, అలాగే రంగస్థల సినిమా బుల్లితెర నటులు జేవి సోమయాజులు, భారతీయ శాస్త్రవేత్త భారతరత్న పురస్కార గ్రహీత చింతామణి నాగేశ్వర రామచంద్రరావు, ఇకాఖరిగా తమ్మారెడ్డి భరద్వాజ అయిన తెలుగు సినీ నిర్మాత దర్శకులు జన్మించింది కూడా ఇదే జూన్ 30వ తారీఖునే. మరి ఇదే రోజున మరణించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. భారత జాతీయ నాయకులు దాదాభాయి నవరోజీ, స్వాతంత్ర్య సమరయోధులు అవధాని నాటక రచయిత రంగస్థల సినిమా నటులు బలిజేపల్లి లక్ష్మీకాంతం, తెరమీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ఫోనో ఫిల్మ్ ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త లీ డి ఫారెస్ట్, తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు, అలాగే చిత్రకారులు కెహెచ్ ఆరా, ఇక తెలుగువారికి ఎంతో సుపరిచితమైన హాస్యనటులు రేడియో నాటక కళాకారులు సుత్తి వీరభద్రరావు, తెలుగు కథా రచయిత కవి నవల నాటక రచయిత నల్లగాని రామచంద్ర మరణించింది కూడా ఇదే జూన్ 30వ తారీఖునే. మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ఇప్పుడు ఉషోదేవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

ఉషోదయ వేళ దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05కి వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10కు ప్రసారమయ్యే అర్చన భక్తిగీతల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విందాం.
1: మరిచిపోతున్న అచ్చతెనుగు పిలుపు మరియు మన జీవిత విధానము మారుతున్నది గమనించండి. అచ్చమైన తెలుగు ఆశ్చర్యకరముగా మరచిపోవుచుంద్రు మనుషులెల్లా. ఆంగ్ల పదములు

0: వల్ల అల్లుకొన బ్రతుకు కొత్త కొత్త నడత కోరుచుండే. పై విధముగా పరిశీలిస్తే ఈనాడు పిల్లలు సైతము అమ్మకు మారుగా మమ్మీ అని, నాన్నకు మారుగా డాడీ అని, ఇంకా ఆంటీ అంకుల్ లాంటి ఆంగ్ల పదాలు మన జీవితంలో మన భాషలో విడదీయరాని భావాలతో బంధాలతో పెనవేసుకున్నవి. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి సైతము నూతన విద్యా విధానంలో మాతృభాషకు అతి ముఖ్యమైన ఆదర్శపూర్వకమైన స్థానం కల్పించాలని నొక్కి వకాణించినారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పిన్ని, బాబాయి పదాల్లోని అంతరార్థాన్ని ఒక పరి పూజ్యశ్రీ గురుతుల్యులు శ్రీ భిక్షమయ్య గురుజీ గారు నేతృత్వంలో నడబడుతున్న ధ్యాన మాలిక అనే కృతిలో కొన్ని అనుబంధాలకు బంధాలకు సంబంధించిన అర్థములు గల పరమార్థములు గల పదములు ఆయన తెలియజేసినారు. అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉన్నది, నాన్న అనే పిలుపులో నమ్మకం ఉన్నది, తాత అనే పిలుపులో తన్మయత్వం ఉన్నది, అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉన్నది, నానమ్మ అనే పిలుపులో నవ్వుముఖం దాగి ఉన్నది. అంతేకాక అత్తయ్య అనే పిలుపులో ఆదరణ, మామయ్య అనే పిలుపులో మమకారము, బాబాయి అనే పిలుపులో బంధుత్వము, చిన్నమ్మ అనే పిలుపులో చనువు, చెల్లి అనే పిలుపులో చేయూత, తమ్ముడు అనే పిలుపులో తీయదనము, అక్కయ్య అనే పిలుపులో అనురాగము, బావాని పిలుపులో బాంధవ్యము, వదిన అనే పిలుపులో ఓర్పు, మరుదులనే పిలుపులో మర్యాద, మరిది అనే పిలుపులో మానవత్వము, గురువుగారు అనే పిలుపులో గౌరవము చోటు చేసుకున్నాయి. ఇన్ని రకాలుగా ఈ బంధాలు అనుబంధాలు మనకు తెలియని అనుభూతులు అనుభవాలు సారాంశాలు దాగి ఉన్నాయి. ఆ పిలుపుల అమృత రసగుళికలు అనురాగపూరితమైన ఆప్యాయతలు తప్పక అలా అలా పిలిచి గుండె తలుపులు తెరచి మధుర మనోజ్ఞపు భావనతో కాలం గడిపిన జన్మ నిజంగా సార్థకమవుతుంది. నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ పరాయి పోగడలు అనుసరిస్తున్నాయి. కనీసం పిలిచే పిలుపులో అయినా మనం అచ్చ తెలుగులో పిలుచుకుందాము, బంధాలు నిలబెట్టుకుందాము. ఇకపోతే మన జీవన సహచరి అంటే అది మన శరీరమే, కడదాకా వచ్చేది వదలలేక వచ్చిన వల్లగాడి దాకే వస్తారు బంధువులందరూ, ఆ పైన వెళ్ళిపోతారు. ఈ కట్టె కట్టిలో కాలే వరకు మన శరీరమై మనకు తోడు. కావున ఆ శరీరాన్ని రోగభీష్టం కాకుండా యోగ్యతతో, దాన ధ్యానముతో, సమతుల్యమైన ఆహారముతో, ఆరోగ్యముతో జీవించిన సఫలము సుఖప్రదము.
1: మీరింతవరకు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విన్నారు.
2: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
3: అంజూర సాగు గురించి తెలుసుకుందాం. అంజూరను పండుగా నేరుగా తినటానికే కాకుండా ఎండబెట్టి చక్కెర ద్రావణంలో నానబెట్టి లేదా కేనింగ్ పద్ధతి ద్వారా కూడా నిల్వ చేసి వాడచ్చు. జామ్ తయారీకి కూడా ఈ అంజూరని ఉపయోగిస్తారు. అంజూర ఆకుల్ని పశువులకి ఆహారంగా ఉపయోగిస్తారు. అంజూర ఆకులు కాండం నుండి వచ్చే పాల వంటి పదార్థాన్ని లేటెక్స్ అంటారు. దీన్ని ఎండబెట్టి పొడి చేసి పాలను గట్టిపరచటానికి, బేకరీలలో చీజ్ తయారీకి వాడతారు. చాలా రకాల మందుల తయారీలో కూడా అంజూరను ఉపయోగిస్తారు. ఈ అంజూర పంట ఉష్ణమండలపు పంట అయినప్పటికీ 10-20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. నాణ్యమైన పండు కోసం పొడి వాతావరణం, కొద్దిగా వర్షపాతం కలిగిన ప్రదేశాలను పెంచినట్టయితే మంచిది. కాయలు పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు ఉన్నట్టయితే కుంకుమ తెగులు ఆశించడమే కాకుండా నాణ్యత

తగ్గి కాయలు పగిలే అవకాశం ఉంటుంది. ఈ అంజూర సాగుకు పలుచని ఇసుక నేలల నుంచి బరువైన బంక నేలల వరకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. బాగా లోతైన నేలలు, మురుగునీటి పరదల సౌకర్యము ఉన్నట్టయితే ఆమ్ల భూముల్లో కూడా అంజూరని సాగు చేయొచ్చు. ఉదజన సూచిక 6 నుండి 6.5 ఉండాలి. కొద్ది వరకు చౌడు నేలల్లో కూడా అంజూర పెరుగుతుంది. మహారాష్ట్రలోని పూనా అనే రకం దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. పూనా కాయలు గంట ఆకారంలో మధ్యస్థంగా ఉండి 42 గ్రాముల వరకు బరువుంటాయి. పలుచని తోలుతో లేత ఊదా రంగును కలిగి గుజ్జు ఎర్రగా ఉండి మంచి సువాసన కలిగి ఉండే రకం. వాణిజ్యపరంగా అంజూరని కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బాగా ముదిరి 2 నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన కొమ్మల్ని ఎంచుకుని అందులో 1.25 నుండి 2 సెంటీమీటర్ల మందం, 20 నుండి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మల్ని కత్తిరించి 24 గంటల్లోపు నారిమడిలో నాటుకోవాలి. నాటే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ ని పూసి కింది భాగాన్ని వేర్లు త్వరగా వచ్చే హార్మోన్ల ద్రావణంలో ముంచి నాటినట్టయితే నారుమడిలో ఎక్కువ వేర్లు వచ్చి బాగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. నారుమడిలో బాగా పెరిగిన 12 నుండి 15 నెలల వయస్సు కలిగిన అంటు మొక్కల్ని ముఖ్య పొలంలో 4 నుండి 6 మీటర్ల దూరంతో 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు లోతు కలిగిన గుంతల్లో నాటుకోవాలి. తొలకరి వర్షాలు మొదలవగానే గుంతల నుండి తీసిన మట్టిలో 1/2 కిలో సూపర్ ఫాస్ఫేట్, 3 గంపలు బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా 1 గంప వర్మీ కంపోస్ట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడిని కలిపి గుంతల్ని నింపాలి. నింపిన గుంత మధ్యలో అంటు మొక్కని నాటుకుని ఏదేని కర్రతో ఊతమివ్వాలి. నాటిన మొక్కలకి సమృద్దిగా నీటిని పెట్టాలి. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మొక్కలో 3వ భాగాన్ని కత్తిరించి దాని నుండి 3 లేదా 4 బలమైన పక్క కొమ్మలు వచ్చేలా చేయాలి. ఆ పక్క కొమ్మలన్నీ సమాన దూరంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవి 6 నుండి 8 సెంటీమీటర్ల మందం పెరిగాక వీటి నుండి వచ్చే ద్వితీయ కొమ్మలపైన పూతకాయ వస్తాయి. 2వ సంవత్సరంలో ప్రధాన శాఖ నుండి వచ్చిన ద్వితీయ శాఖల అర్ధభాగాన్ని కాని లేదా 3వ భాగాన్ని కాని తీసేసి వాటి నుండి కాయలు వచ్చేలా చూడాలి. మొక్కలు 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు కత్తిరింపులు చేయడం మొదలుపెట్టాలి. కాండంపైన వచ్చిన తృతీయ శాఖలకి 6 లేదా 9 కణుపులు ఉంచి మిగిలిన భాగాల్ని కత్తిరించాలి. కత్తిరించిన ప్రదేశానికి బ్లైటాక్స్ ని పూయాలి. ఈ విధంగా కత్తిరించడం వల్ల పక్క కొమ్మలు బాగా పుట్టి పూతకాయ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కత్తిరించిన మొక్కల్లో దిగుబడి బాగా వస్తుంది. ఇక అంజూర సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అన్ని రకాల నేలల్లోనూ పెరిగినప్పటికీ రేగు, ఉసిరి, కరోండాల్లాగా నీటి ఎద్దడిని తట్టుకోలేదు. తేలిక నేలల్లో వేసవిలో 3 రోజుల వ్యవధిలో నీరు పెట్టుకోవాలి. నీరు సమృద్దిగా ఉన్న ప్రదేశాల్లో వేసవిలో నీటి బెడద ఉండదు. నీటి వసతి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో డ్రిప్పర్ల ద్వారా నీటిని పెట్టాలి. మొక్కకు పెట్టిన నీరు వృధా పోకుండా, సూర్యరశ్మికి ఆవిరైపోకుండా మొక్క చుట్టూ పాదుల్ని ఎండు ఆకులతో కాని, వేరుశనగ పొట్టు లేదా వరిగడ్డుతో కాని పాదుల్ని కప్పాలి. అలాగే ఇసుక నేలల్లో బంక మట్టిని కలపడం ద్వారా నేలకు నీటిని పట్టుకునే శక్తిని పెంచవచ్చు. నీటి ఎద్దడి లేని ప్రదేశాల్లో అంజూరాన్ని పెంచినట్టయితే మొక్కలకి 3 సంవత్సరాలు వచ్చే వరకు అంతర పంటలుగా కూరగాయల్ని వేసుకోవచ్చు. చౌడు భూముల్లో అంజూరాన్ని వేసుకుంటే వర్షాకాలంలో జనుము లేదా పిల్లి పెసర లాంటి పంటల్ని వేసుకుని పూత సమయంలో నేలలో కలయదున్నడం ద్వారా నేల స్వభావాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పళ్లని పొందొచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా అందిస్తే నేల స్వభావం అనుకూలంగా ఉంటుంది. మొక్కల్లో సూక్ష్మధాతు లోపాలు అరికట్టబడి కాయ నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ని 1వ సంవత్సరంలో 2 కిలోలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కిలోల చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. లేదా పశువుల ఎరువును 1వ సంవత్సరంలో 5 కిలోలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5 కిలోల చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. ఆముదం లేదా వేపపిండిని 1వ సంవత్సరంలో 1 కిలో, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కిలో చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. ఇక రసాయన ఎరువులని గనక మనం చూసుకున్నట్టయితే యూరియా అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1వ సంవత్సరంలో 1/100 గ్రాముల చొప్పున వేసుకుని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రాముల చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. సూపర్ ఫాస్ఫేట్ ఎరువును 1వ సంవత్సరంలో 2.5 గ్రాములు వేసుకుని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2.5 గ్రాముల చొప్పున పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు వేసుకోవాలి. 6వ

0: సంవత్సరం నుండి 5వ సంవత్సరంలో వేసిన ఎరువుల మోతాదునే వేసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఎరువుల్ని 3 భాగాలుగా చేసి సంవత్సరంలో 3 సార్లు అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో ఒకసారి, జూన్ జూలైల్లో 2వసారి, అక్టోబర్ నవంబర్ నెలల్లో 3వసారి కత్తిరింపుల తర్వాత వేసుకోవాలి. వర్షాధార పంటల్లో ఎరువుల మోతాదుని కొద్దిగా తగ్గించి వర్షాకాలంలో అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత 2 సార్లు మాత్రమే వేసుకోవాలి. అంజూరు మొక్కలు నాటిన 2వ సంవత్సరం నుండి పూత పూయడం ప్రారంభిస్తాయి. 3వ సంవత్సరం నుండి కొద్దిగా దిగుబడి ఆశించవచ్చు. 7 లేదా 8వ సంవత్సరాల వయసు కలిగిన అంజూరు మొక్కల నుండి మంచి దిగుబడి వస్తుంది. 8 సంవత్సరాల వయసు కలిగిన మొక్కల్లో 400 నుండి 500 కాయలు ప్రతి చెట్టు నుండి మనం ఆశించవచ్చు. అంజూరు కాయలన్నీ ఒకేసారి పక్వానికి రాకపోవడం వల్ల మార్చి ఏప్రిల్ నుండి జూన్ జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయలను కోసి ఎప్పటికప్పుడు మార్కెట్కి పంపించాలి. కాయ రంగు ఆకుపచ్చ నుండి లేత ఊదరంగుగా లేదా ఎరుపు రంగుగా మారడం, కాయ మెత్తగా మారడం, కాయ చివర రంధ్రం తెరుచుకుని లేత గులాబీ రంగులో కనబడడం, ఈ విధమైన గుర్తులు మరియు అనుభవాన్ని ఉపయోగించి దగ్గర మార్కెట్కైతే బాగా పక్వానికి వచ్చాక, దూరపు ప్రాంతానికైతే కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడు కోసుకోవాలి. ఇక అంజూర సాగులో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే కాండం తొలిచే పురుగు అలాగే ఆకుతునే గొంగళి పురుగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. కాండం తొలిచే పురుగులు ముఖ్య కాండానికి మరియు ప్రధాన కొమ్మలకి బొరియల్ని చేసి మొక్కను ఎండేటట్టుగా చేస్తాయి. బొరియల్ని బంకమట్టితో పూడ్చడం లేదా పెట్రోల్తో ముంచిన దూదుతో మూసేయడం లేదా డైక్లోరవాస్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి సిరంజి ద్వారా బొరియల్లోకి పంపడం ద్వారా ఈ పురుగుని నివారించవచ్చు. ఆకుతినే గొంగళి పురుగులు కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే ఆకుల్ని ఆశిస్తాయి. వీటి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు చేతితోనే వాటిని తీసి కాల్చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంజూరని రసం పీల్చే పురుగులు గనక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చి మొక్కల్ని క్షీణింపచేస్తాయి. వీటి నివారణకి డైమిథయోట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక కుంకుమ తెగులు అంజూరను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎర్రని మచ్చలతో ఆకంతా కూడా ఎర్రగా అయిపోతుంది. దీని నివారణకి నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు గనక పాటించినట్టయితే అంజూరలో మంచి నాణ్యత గల దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు.

0: డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావటానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇక ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 నేటి ఉదయం మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలను వింటారు. అనంతరం ఉదయం 9:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలను వింటారు. అనంతరం ఉదయం 9:30 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు, 2:15 దోపహార్ సమాచార హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 సాయంత్రం ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక 5:05 సాయంత్రం వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారం, యువతం ఇచ్చే సంగీతం వింటారు. అనంతరం తెలుగు సినీ గీతాలు కూడా వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి డి శ్రీనివాస గారి ప్రసంగం వింటారు. అనంతరం చిట్టి కర్తవ్యం అనే కథానిక వింటారు. అనంతరం వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో జూన్ జూలైలో వేదగ్గా ఉద్యాన పంటల గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్డి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మన కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో తిరిగి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత పరిమళంతో కలుసుకుంటాను.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి

0: స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈరోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం

0: ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. 31 మార్చి 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గార రహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: इस राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల T20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా IMD పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత పరిమళం విందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వ పరిమళం గురించి తెలుసుకుందాం.

కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వ పరిమళం. కరుణశ్రీ అనే పేరుకి సార్థకత కలిగిన కవిత్వాన్ని మనకు అందించిన జంజాల పాపయ్య శాస్త్రి గారు తన హృదయ సీమలోని భావాలను ఆంధ్ర వాంగ్మయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా రచించారు. నన్నయ్య గారు అన్నట్లు ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత సాహిత్యానికి సోపానాల వంటివి. అవి కరుణశ్రీ కవిత్వంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ నైపుణ్యాలు కరుణశ్రీ కవిత్వాన్ని శిఖరాయమానం చేశాయి. ఉదయశ్రీ సంపుటికి ఉపోద్ఘాతంలో తన కవిత్వం గురించి తానే ఎంత సున్నితంగా చెప్పుకున్నారో చూద్దాం. కొన్ని శబ్దాలు శిరీష కుసుమాలు, కొన్ని శబ్దాలు వజ్ర కఠోరాలు, కొన్ని శబ్దాలు తరంగాల వలె పైకి లేస్తాయి, కొన్ని శబ్దాలు కురంగాల వలె ముందుకు దూకుతాయి. కిలకిల నవ్వే శబ్దాలు కొన్ని, తళతళలాడే శబ్దాలు కొన్ని, మిసమిసలాడేవి కొన్ని, గుసగుసలాడేవి మరికొన్ని అంటారు పాపయ్య శాస్త్రి గారు. వారు చేసిన శబ్ద బ్రహ్మోపాసనకు మనమంతా ముగ్ధులం కాక తప్పదు. మధ్య మధ్య రాసిన ఖండకృతులు ఉదయశ్రీ 2, 3, 4, 5 భాగాలుగా చేరినవి. అంటే ఉదయశ్రీ కావ్యంలో 5 భాగాలు ఉన్నాయి. వారి మాటల్లోనే చెప్పాలంటే కరుణకు కవికి అవినాభావ సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు, కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు. ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయంలో ఒక ఉదయశ్రీ ఉదయించింది అంటారు కరుణశ్రీ. ఆ ఉదయించిన ఉదయశ్రీ ఉషస్సులు నాటికి నేటికి ఏనాటికి జరగనివి. కవిత్వం ఉన్నంతకాలం కరుణశ్రీకి పట్టం కడుతూనే ఉంటాయి. నా వృషిం కురితే కావ్యం అన్నారు అలంకారికులు, అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అని కూడా అన్నారు అలంకారికులు. అలాంటి కవిత్వాన్ని అందించిన కరుణశ్రీ సాక్షాత్తు సరస్వతి పుత్రులు అని చెప్పవచ్చు. వాగర్ధ వివ సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నట్లు వాగర్ధముల కలయిక సాహితీ సేద్యమును ఎంతగా ఫలవంతం చేస్తుందో కరుణశ్రీ రచనలను చదివినప్పుడు అర్థమవుతుంది. కరుణశ్రీ పేరుని తెలియని తెలుగువారు ఉండరు అనుకుంటాను. వీరి కలం పేరు కరుణశ్రీ, అసలు పేరు జంజాల పాపయ్య శాస్త్రి గారు. లలిత సుగుణజాల తెలుగు బాల అనే బాలల శతకంలో ఎందరో చిన్నారుల గొంతుకయ్యారు. పుష్పవిలాపం, కుంతీ కుమారి వంటి మరపురాని పద్యాలను అందించి తెలుగు సాహితీవనంలో నిత్య నూతనమైన పరిమళమయ్యారు. వీరి కలం నుండి సుమారు 76 దాకా పుస్తకాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని కొమ్మూరు గ్రామంలో 1912 జన్మించిన కరుణశ్రీ 1992 పరమపదించారు. ఈ తరం కవి కనుకనే వారిని ఎందరో చూశారు, కలిశారు, వారితో కవిత్వం పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తాను. తెలుగు భాషలో ఎన్ని అందాలు, రంగులు, రుచులు ఉన్నాయో వాటన్నిటినీ పరిచయం చేశారు కరుణశ్రీ గారు. భక్తికి ముక్తికి తెలుగు నుడికారానికి పోతనామార్చిని పద్యం పెట్టింది పేరు. తెలుగు భాషా నుడికారానికి పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతం అద్దం పడుతుంది. నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు, కృపారసంభుపై జల్లెడివాడు, మౌళి పరి

విపరీత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమవాడొకడు అంటూ ఆ నల్లనయ్యను మన కళ్ళ ముందు ఉంచే మధురమైన పద్యాలు భాగవతానికి వన్నె తెచ్చాయి. అలాంటి కోవకు చెందిన కవి కరుణశ్రీ. మధురమైన, సుకుమారమైన, సున్నితమైన భావాలతో, కరుణ దయా రసాలతో కవిత్వం రాసే మధుర కవి. సరళమైన భాషలో హృదయం నింపే భావుకతతో కరుణశ్రీ రచించిన కవితలు మనసును తాకుతాయి. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి. పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి. పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి. చూడండి, ఈ పద్యంలో ఒక ఆర్ద్రత, సౌకుమార్యం, నివేదన కనపడతాయి. ఎక్కడా రవంతైనా అతిశయం లేని భక్తి, ప్రేమ భావాలను ఆ దేవదేవునికి సమర్పణ చేశారు కరుణశ్రీ. ఆల్ ఇండియా రేడియో వారు ఆకాశవాణి ద్వారా ప్రముఖ గాయకులు పాడిన ఉదయశ్రీ కవితలను జనంలోకి తీసుకెళ్లారు. ప్రముఖ గాయకులు ఘంటసాల గారు పాడిన పుష్ప విలాపంలోని పద్యాలు తెలియని వారుండరు. ఉదయశ్రీ గ్రంథానికి ప్రముఖ చిత్రకారులు బాపు గారి చిత్రాలు మరింత వన్నె తెచ్చాయి. ఈ ఉదయశ్రీలోని కవితలు ఆంధ్ర, మైసూరు, వెంకటేశ్వర ఇత్యాది విశ్వవిద్యాలయాల వారు పాఠ్య భాగాలుగా స్వీకరించారు. పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీలో రచనలు సమాజంలోని అన్ని కోణాలను పరిచయం చేస్తాయి. వారి దృష్టి భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్న సామాజిక అంశాలను పరిశీలించింది. ఉదయశ్రీలోని మొదటి భాగంలో కుంతీ కుమారి, సతీ అనసూయ, సావిత్రి, రాధాకృష్ణులు, శివపార్వతులు, ఊర్మిళాదేవి, మహాకవి పోతన వంటి సాంప్రదాయకమైన విషయములను కవితావస్తువులుగా తీసుకున్నారు. తదుపరి ఉదయశ్రీ రెండవ భాగంలో స్వాతంత్ర పోరాటం గురించి, అప్పటి దేశభక్తుల అంతరంగ భావాల గురించి కవిత్వీకరించారు. వారి కవితా శీర్షికలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్వతంత్ర భారతి, అరుణహస్తము, మహాత్ముడు, నేతాజీ, ఆగస్టు విప్లవము, కాంగ్రెస్ కథలు, భరత్ సింగ్, వేమనయోగి, ఆంధ్ర కేసరి, రాష్ట్ర సిద్ధి, భరత భాగ్య దేవత, పాకీపిల్ల వంటి దేశభక్తి సామాజిక అంశాలే కనిపిస్తాయి. ఉదయశ్రీ తృతీయ భాగంలో ఆయన మాటల్లోనే చూచినప్పుడు శుభోదయంతో మేల్కాంచి, అజ్ఞాత నేపథ్యం అధిగమించి, ఆకాంక్షతో జయస్సు పలికి, ఆనంద లహరిలో భువన విజయం అందించగలిగినప్పుడే కరుణశ్రీ కళ్యాణవాణి చరితార్థం అవుతుంది అంటారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలలో కరుణారసం, భావుకత తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ఆయనను భావకవిగా కూడా పేర్కొనవచ్చుననేది నా అభిప్రాయం. వారు తీసుకున్న కవితా వస్తువులు విభిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. ముఖ్యంగా వారి దేశభక్తికి చెందిన కవితలు మనలో దేశమాతపై గౌరవాన్ని, ప్రేమాభిమానాలను కలిగిస్తాయి. శరీరం దేశభక్తితో గగుర్పడిచే విధంగా ఉంటాయి. ఎవరి కవిత్వం చూసినప్పుడు మనలో రసాస్వాదన, ఉద్రేకం కలిగి హృదయం స్పందిస్తుందో ఆ కవి ధన్యుడవుతాడు. అలాంటి కవిత్వం పాపయ్య శాస్త్రి గారిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రథమ కవితా సంపుటి ఉదయశ్రీ, ద్వితీయ కృతి విజయశ్రీ, మూడవది కరుణశ్రీ. ఇక ఉదయశ్రీ నాలుగవ భాగంలో రచింపబడిన కరుణశ్రీ గారి కవితలు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ కవి సమ్మేళనాలలోనూ ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారితమైనాయి. పద్యకవిత్వాన్ని ఎవరూ ఆచరించటం లేదు అనే మాట ఉట్టిమాట. ప్రతిభా ఉత్పత్తులు ఉన్న ఏ కవి రచించినా పద్యాలైనా ప్రజలలోకి వెళ్తాయి. కవి ఎంత ముఖ్యమో సహృదయుడైన పాఠకుడు అంతే ముఖ్యం. తెలుగు గుండెలు కవితను నిండించుకొని రసజ్ఞతను పండించుకున్నాయి. తెలుగు తల్లి ప్రేమాంకంలో కవులకు, రసజ్ఞులకు కొరత లేదని కరుణశ్రీ గారు భావించారు. ఉదయశ్రీ ఐదవ భాగంలో భక్తిభావ సామాజిక కవిత్వం వెల్లివిరిసింది. కవిత్వం ఆనందం, అందంతో పాటు సందేశం కూడా ఇవ్వాలి. కళ సమాజం కోసమే. సత్యము, సుందరము, శివము అయినదే ఉత్తమోత్తమ కావ్యం అంటారు కరుణశ్రీ గారు. అందమైన కావ్యానికి సందేశం కూడా తోడైతే బంగారానికి పరిమళం అవ్వినట్లుగా ఉంటుంది. తెలుగు భాషా నుడికారం సొగసులు అద్దుకుంటుంది. కరుణశ్రీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే కవిత పుష్ప విలాపము. నేనొక పూల మొక్క కడ నిలిచి, చివాలున కొమ్మ వంచి, గోరానేడునంతలోన

వీరులన్నీ జాలి గన్నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా అని చుబ్బావురుమన్నవి. కృంగిపోతి నా మానసమందేదో తలుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై అంటారు. అలాగే కరుణశ్రీగారి కవిత్వంలో దేశభక్తిని వీక్షించే కవితలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. తన కవిత్వం ద్వారా స్వాతంత్రోద్యమానికి, దేశరక్షణకు కారణభూతులైన దేశభక్తులను ఎలా చిరంజీవులను చేశారో చూద్దాం. స్వాతంత్రం వచ్చిన భారతావనిలో ఆనంద తరంగాలు ఉప్పొంగుతుంటే కరుణశ్రీ కలం కదం తొక్కింది. గణగణమ్రోగెరా విజయ ఘంటలు భారతమాత మందిరాంగణమున ద్వారబంధములు కట్టిరి. చిత్ర విచిత్ర రత్న తోరణతతి వీధి వీధుల విరాజిల్లుచున్నవే త్రివర్ణ కేతనములు మేలుకాంచ పరతంత్ర పరాగ్ముహ సుప్త కంఠములై అని కీర్తించారు. పదచిత్రాలను కళ్లకు గట్టినట్టు రాయడం మహాకవి తిక్కనకే చెల్లు అంటారు. అలాగే కరుణశ్రీ పై పద్యంలో స్వతంత్ర భారతిని వర్ణించిన సందర్భం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పాటాగొట్టి పరప్రభుత్వమునకు బ్రహ్మాండమౌ శాంతి పోరాటమును నడిపించినాడు మన వార్ధాయోగి. ఆంగ్ల ప్రభుల్ మూటల్ ముల్లెల్ నెత్తికెత్తుకొని నిర్మోహాత్రులై సంద్రముల్ దాటంజొచ్చిరి నవ్వుకున్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్. ఇక్కడ ఆంగ్లేయులను గాంధీజీ గారు అహింసా మార్గంతో ఎలా ఓడించారో చెప్పటం జరిగింది. పాటాగొట్టి అనే పదము విలక్షణంగా ఉన్నది కదా. అట్లాగే వార్ధాయోగి అనే పదం కవిత్వానికే తలమానికమైనది. గాంధీగారి తాత్విక గుణం ప్రస్ఫుటమవుతున్నది. చాలా సరళమైన పదప్రయోగాలతో సంఘటనలన్నిటినీ బొమ్మ కట్టి చూపడంలో అందవేసిన చెయ్యి కరుణశ్రీది. ప్రస్తావించిరి త్యాగమూర్తులు పవిత్రంబైన శ్రీకృష్ణ జన్మస్థానంబునకెందరో నెహదులైనారెందరో శౌర్య ధైర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్ వారి సుప్తాస్తి శ్రేణికలే పునాదులట మా స్వరాజ్య సౌధాలకున్. ఈ పద్యంలో దేశం కోసం ప్రాణాలొడ్డి త్యాగం చేసిన త్యాగమూర్తుల ఘనతను ఎంత భావాత్మకంగా అందించారో చూడండి. పవిత్రంబైన శ్రీకృష్ణ జన్మస్థానంబున అనడంలోనే ఔచిత్యం స్పష్టమవుతుంది. పవిత్రమైన అనే పదం త్యాగమూర్తుల కోసం రాయబడింది. ఎంతోమంది శౌర్య పరాక్రమాలు ఉన్నవారు దేశం కోసం వీరమరణం పొందారు. వారి అస్థికల పునాదుల పైననే మన దేశ స్వరాజ్య సౌధాలను నిర్మించుకోవాలి అని కరుణశ్రీ రచించిన ఈ పద్యం చదువుతుంటే అప్పటి దేశభక్తులను త్యాగధనులను తలుసుకొని ఒళ్లంతా పులకరిస్తుంది. అది కరుణశ్రీ అక్షరాలకున్న శక్తి భక్తి. గాంధీగారి గురించి చెప్తూ, అతడొక పవిత్ర దేవాలయంబు, అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు, ఆ మహాశక్తి అంత ఇంతంచు తూచంజాల, అతడొక పెద్ద హిమాలయంబు అంటారు. గాంధీజీ అంతటి గొప్ప దీక్షా నిబద్ధత కలిగిన వ్యక్తి గురించి నాలుగు వరసలలో తూచలేనంత గొప్పగా చెప్పటం కరుణశ్రీకే చెల్లుతుంది. అతడొక పెద్ద హిమాలయం అన్నారు. హిమాలయాన్ని తూచగలమా అని దాని నిగూఢార్థం. భారతదేశ ఔన్నత్యానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ప్రతీకలు. మంచు పర్వతాలతో నెలకొని ఉన్న ఆ హిమగిరులు కైలాసనాథునికి ఆలయాలు. అంతటి అద్భుతమైన హిమాలయంతో గాంధీగారిని పోల్చిన కరుణశ్రీ కలం ఎంత గొప్పది. అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు వీరత్వాన్ని కరుణశ్రీ కవిత్వం కథను తొక్కించింది. చలో ఢిల్లీ అన్న నినాదంతో ప్రజలను ఒకే తాటిపై నడిపించి ఆజాదు హిందూ ప్రభుత్వమునకు అధ్యక్షుడిగా స్వాతంత్ర సమర భేరిని మోగించిన సుభాష్ చంద్రబోసు పరాక్రమాన్ని ఈ విధంగా వర్ణించి ధన్యత పొందిన సుకవి కరుణశ్రీ. నీ వీరత్వము, నీ దృఢ వ్రతము, నీ నేతృత్వమున్, నీ ప్రజాసేవోత్కంఠ్యము, నీ పురోగమ వైచిత్ర్యంబు, నీ సాహస శ్రీవాలభ్యముగాంచి పొంగి పులకించెన్ విశ్వ విశ్వంభరా భావోద్యానము, నీ శుభోదయము సౌభాగ్యమురా జాతికిన్. స్వాతంత్రోద్యమంలో భారతీయుల గుండెల నిండా దేశభక్తి పొంగి పొర్లుతున్నది. దేశమాతను దాస్య శృంగాల నుండి విడిపించేందుకు ప్రతి ఒక్కడూ నేను సైతం అంటూ ముందుకురుకుతున్న సమయం. ఆ సమయాన్ని కరుణశ్రీ కలం ఎలా మలిచిందో చూద్దాం. ఒకటి అనుటేమి, నాటి మహోద్యమమున రేగిపోయిన ప్రజల యుద్రేకమునకు అల్లకల్లోలములై దద్దరిల్లిపోయే తెల్లదొరల ప్రభుత్వ మందిరములెల్ల. స్వాతంత్ర్య సమరంలో

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో వీరులను స్మరిస్తూ మండేడు స్వరాజ్య సమరాగ్ని కుండమందు భస్మమైన గులాబి పుష్పములు మీరు ఎన్ని కల్పాంతములకేని ఇంకిపోని భరతమాత ఆనంద బాష్పములు మీరు అంటూ తన కలం బలంతో వారి త్యాగాన్ని కీర్తి చంద్రికలతో దేశానికి తెలియజేసిన కరుణశ్రీ కలం దేశభక్తిని మన నర నరాన నింపుతుంది. ఆ పద్యాలకు అంత శక్తి ఉంది. నేతాజీ ప్రతాపము గాంధీ మహాత్ముని సత్యాగ్రహ ఆయుధము, దేశభక్తుల అఖండమైన పట్టుదల ఆగస్టు విప్లవమును తెచ్చినవి. ఆ విషయాన్ని చెప్తూ నేతాజీ ప్రతిభ ప్రతాపములు గాంధీతాత సత్యాగ్రహ జ్యోతిర్దీప్తులు దేశభక్తుల అఖండోత్సవముల్ విశ్వవిఖ్యాతంబైన ఆగస్టు విప్లవ మహాగాథల్ సమైక్యములై స్వాతంత్ర ధ్వజమెత్తె భారత మహాసౌధాగ్ర భాగ్యములన్ అని స్వాతంత్ర సమరోత్సవాన్ని వర్ణించారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు చలో ఢిల్లీ అన్న నినాదంతో కదిలిన భారత ప్రజావాహిని గురించి అల్లల్లాడిన వాంగ్ల శాసన శాసకుల రాజ్యస్తంభముల్ నీ చలో ఢిల్లీ అన్న మహానినాదమునకున్ ఢీ కొట్టిని శక్తి లాల్ ఘిల్లాలోని నిరంకుశత్వ పశుశక్తిన్ దేవతాహస్తముల్ జల్లెన్ నీ రణభేరిపై నవయుగ స్వాతంత్ర పుష్పాంజలుల్ ఆంగ్లేయులలో ఏర్పడిన భయాందోళనలను సుభాష్ చంద్రబోసు వీరత్వాన్ని తెలియజేశారు ఈ పద్యంలో. దేశభక్తితో ఉర్రూతలుగుతూ స్వాతంత్రకాంక్షను నరనరాలా నింపుకున్న భగత్ సింగ్ సౌర పరాక్రమాలను వర్ణిస్తూ బాంబులు ప్రేలరా బ్రిటిష్ బాబుల గుండెలలో భవచరిత్రంబు స్మరించు మాత్రని స్వతంత్ర ప్రధాన పురోగమించు నీ వెంబడి పరువులెత్తినవి విప్లవ శక్తులు నీ కవోష్ణ రక్తంబుల్ మా లలాట పలకమ్ములపై తిలకమ్ములాయరా. పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఆత్మార్పణలతో సాధించిన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భవాన్ని ఎంత అట్టహాసంగా అక్షరీకరించారో చూడండి. ఆంధ్ర జననీ స్వతంత్ర రాష్ట్రావరణ జయ మహోదయ మంగళోత్సవము చూడ తుంగభద్రా తరంగిణీ ప్రాంగణముల ఇసుక వేసిన రాలదేమి జనము. ఆరంభోత్సవం ఆంధ్ర రాష్ట్రమున కక్క గౌతమి కృష్ణ కావేరి పెన్న సరస్వతి యమున రావే గంగ మా ఇంటిలో పేరంటంబని తుంగభద్ర కబురంపంగా వారందరూ జేరన్వచ్చు విధాన నల్గడల్ నల్గడ విరాజుల్లున్ ప్రజావాహినుల్. ఆంధ్ర రాష్ట్రము ఆవిర్భావ సమయంలో అందరూ వచ్చి పేరంటములో పాల్గొనండి అనుచు తుంగభద్రాదేవి నది కృష్ణా కావేరి పెన్న సరస్వతి యమున గంగ గౌతములకు కబురు పంపిందట. ఆ విధంగా నాలుగు దిక్కుల నుండి అశేష ప్రజావాహిని ఆంధ్ర రాష్ట్రావతరణకి అరుదెంచినట్లుగా కరుణశ్రీగారు రచించిన విధానము అద్భుతము. రండిరా ఇదే కాల్చుకోండిరా యన నిండు గుండెలిచ్చిన మహోద్దండమూర్తి అంటూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అతడు సామాన్యుడే మహోన్నత సమైక్య సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠా పటిష్ట భవ్య భారత నిర్మాణ పండితుండు వజ్ర సంకల్పుడోయి మా వల్లభాయి అంటూ వల్లభాయి పటేల్ గారిని వర్ణించారు. బాంబుల్ ప్రేలరా బ్రిటిష్ బాబుల గుండెలలో భవచరిత్రంబు స్మరించు మాత్రనే అంటూ భగత్ సింగ్ని కళవళమందని మిరపకాయ టపాకు ప్రభుత్వ మిలిటరీ దళములు నీ విజృంభణకు తల్లడిల్లెన్ పశుశక్తి సర్వదా తళతళలాడు నీ సుచరితమ్ములు భారత భారతి మహోజ్వల మకుటాగ్రమందు విలసదృచి రంజిత రత్నపుంజముల్ అంటూ అల్లూరి సీతారామరాజు శౌర్య పరాక్రమములను తన అక్షరాలలో శాశ్వత కీర్తిని కలిగించారు కరుణశ్రీ. వారు వీరు అని చెప్పనేలా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరినీ ధృవతారలుగా కీర్తించారు. నభము మార్మోగు వీర ధుందువులు వారు, త్యాగధనులైన సత్యవర్తనులు వారు, జాతి రత్నాలు వారు, శాశ్వతులు వారు, పావనులు వారు, భవ్య జీవనులు వారు అంటూ భక్తిని శక్తిని త్యాగాన్ని కొనియాడారు. కరుణశ్రీ అంటే దయామయమైన శ్రీ కలవాడని అర్థము. ఆ పదాన్ని బుద్ధదేవుని పర్యాయపదంగా తాను స్వీకరించానని కవి తానే స్వయంగా చెప్పుకున్నారు. కరుణశ్రీ రచించిన మూడు కావ్యాలు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ. ఉదయశ్రీ నా హృదయం, విజయశ్రీ నా శిరస్సు, కరుణశ్రీ నా జీవితం అంటారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. కవిత్వం ఎదలో మెదులుతుంది, పదంలో కదులుతుంది, హృదయ

ఉదయాన్ని స్పృశిస్తుంది, ఉదయాన్ని సృజిస్తుంది, అభ్యుదయాన్ని అందిస్తుంది అనే కవిత్వంపై తన భావనను మనసుకు హత్తుకునే విధంగా చెప్పిన కరుణశ్రీ సాహితీ లోకంలో చిరంజీవులు. సత్యము, శివము, సుందరము అయినది ఉత్తమోత్తమ కావ్యంగా పరిగణిస్తారు. అందమైన కావ్యానికి సందేశం కూడా తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. ఉత్తమోత్తమ కావ్యమైన జంజాల పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీ కూడా ఈ కోవలోకే వస్తుంది. స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించిన మన దేశ గొప్పదనం గురించి చెప్తూ, చచ్చిన జాతి కాదు మరి చావదు, వేయి యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు, పరువెత్తు విరోహిని పిలిచి కౌగిటన్ గురుచ్చిన జాతిరా ఇది, మరుత్తర శాఖలతోడ హాయిగా అచ్చెనకాయలాడుకునేరా మన కీర్తి లతామ తల్లికల్ అని మన జాతి పరాక్రమాన్ని కీర్తించారు. ఈ పద్యంలో చచ్చిన జాతి కాదు అనడం ఒక ఎత్తైతే, మరి చావదు వేయి యుగాలకైనా అనడంలో ఎంత ఆత్మధైర్యాన్ని తెలియజేస్తున్నదో కదా. విరోధిని కూడా గౌరవించే జాతి, పగవారిని కూడా ప్రేమించే మనసున్న మనుషులం మేము అని కూడా చెప్పారు. ఈ రకంగా జంజాల పాపయ్య శాస్త్రి గారు తన ఉదయశ్రీ రెండవ భాగమైన విజయశ్రీలో దేశభక్తిని ప్రేరేపించే కవిత్వాన్ని గుండె నింపుకొని రాశారు. ప్రజలకు ఆ స్ఫూర్తిని కలిగించారు. చక్కని తెలుగు నుడికారానికి చిరునామా కరుణశ్రీ కవిత్వమైతే, భరతమాతను దేశభక్తులను కీర్తిస్తూ రచించిన శీర్షికలన్నీ భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకం.

మీరింతవరకు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితా పరిమళం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో అన్వేషి అనే కథానిక వింటారు సమర్పణ రవికుమార్ గారు.

మీ అన్వే స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పనకు కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పను కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పిన్ చేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతే. ఇద్దరు ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి విక్కేల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకొని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషణి రాస్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th class చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ. నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలని పెంచడం లేదు. బోర్ డాడీ, బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉండదు. మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోనా డాడీ? రోజు ఉదయమే మీరు ఆఫీసులకు, నేను స్కూల్కి వెళ్తాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు. నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి, హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది. భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్నా, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు. డాడీ, నేను 5th class ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది.

ఉంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకు అసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యని అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారు ఎందుకు? మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి, అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకుల్తో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్ళేవాడివట కదా. ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకుని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుంటూ కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది. మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూంలో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ. కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళతాం, బాబేమో స్కూల్కి వెళతాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, కానీ హోమ్లో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది. సరిగా చూడని భయపడద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టంరా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటి అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లని తెస్తానన్న నీ మీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలైతే మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్ళిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోమ్కి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోమ్ వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకొని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోమ్కి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న, ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నా రాయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి.

కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి, ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడుతూ. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నా అన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం. వీడేమో చెప్పగలిగాడు, ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని, భర్త మాటలను వేరుచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్ళి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్పన్.

0: ఇంతవరకు మీరు అన్వేషి అనే కథానిక విన్నారు. సమర్పణ రవికుమార్ గారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో 99.41% పల్స్ పోలియో నమోదైనట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తెలిపారు. జిల్లాలో 5 ఏళ్లలోపు 2,67,750 మంది చిన్నారులు ఉండగా తొలి రోజు ఆదివారం 2,54,510 మందికి పల్స్ పోలియో చుక్కలను వేసి 95.05% లక్ష్యాన్ని సాధించారు. రెండో రోజు సోమవారం ఇంటింటి సర్వే ద్వారా మరో 12,045 మందికి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేసి మరో 4.99% నమోదు చేశారు. రెండు రోజులకు కలిపి 2,66,180 మందికి చుక్కలు వేసి 99.41% ప్రగతి సాధించారు. మంగళవారం కూడా ఇంటింటి సర్వే కొనసాగించి 100% లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లుగా డిఎంహెచ్ఓ తెలిపారు. ఏపీ ట్రాన్స్కో వారి ఉత్తర్వుల మేరకు 2026-27 సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ సర్కిల్ క్యారమ్స్, చెస్, బాల్, బ్యాడ్మింటన్ పోటీలను 7 నుంచి 9 తేదీ వరకు నెల్లూరు క్లబ్లో నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీ డీసీఎల్ నెల్లూరు స్పోర్ట్స్ గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి విద్యుత్ ఉద్యోగుల ఎంపికలను 1 జూలై విద్యుత్ భవన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు విద్యుత్ ఉద్యోగులు ఎంపిక కావాలంటూ హాజరు కావాలని కోరారు. బారాషాహీ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ చివరి ఘట్టానికి చేరింది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు నగరవాసులు కూడా తరలిరావడంతో 4 రోజు స్వర్ణాల తీరంలో భక్తజన కోలాహలం నెలకొంది. కోరికలు తీరిన భక్తులు రొట్టెలను వదలగా కోరికలతో వచ్చిన భక్తులు పట్టుకున్నారు. అనంతరం దర్గాలోని బారాషాహీదుల సమాధులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. కాగా ఈ వేడుక మంగళవారంతో ముగియనుంది. జిల్లాలోని ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వచ్చే నెల 10వ తేదీలోపు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు ప్రకటనలో తెలిపారు. నేషనల్ అవార్డ్స్ టు teachers.education.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లను విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది తరలివచ్చారు. డిఆర్ఓ విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. రొట్టెల పండుగ సందర్భంగా బారాషాహీ దర్గావనలో అగ్నిమాపక శాఖ చేపట్టిన ఏర్పాటును ఆ శాఖ డైరెక్టర్ మురళీమోహన్ ఆకస్మికంగా పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్లు వేగంగా ఘటనాస్థలానికి చేరుకునేలా మార్గాల్లో తోపుడు బండ్లు, ఇతర అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు రేంజ్ పరిధిలో ఎస్ఐలుగా పదోన్నతి

22 మందిని వివిధ జిల్లాలకు కేటాయింపు, అటాచ్మెంట్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జి ప్రసాద్, కె శ్రీనివాసులు వంటి వారిని జిల్లాకు కేటాయించారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన సిహెచ్ చిట్టిబాబు, రమణయ్య నాగేశ్వరరావు, షేక్ బాషా, ఎస్ వెంకటేశ్వర్లు, ఎస్టీ ప్రసాద్ను నెల్లూరు జిల్లాకు అటాచ్ చేశారు. 18 మంది ఎస్పీ వద్ద రిపోర్ట్ చేయనున్నారు. కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 32.51 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000, లో లెవెల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మీరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు లలిత గీతం విందాం.

0: disrupted U.S. President Donald Trump's attempt to end hostilities with Iran and negotiate a settlement that addresses Tehran's nuclear program. Traffic in the Strait of Hormuz fell during the tit-for-tat strikes, slowing the recovery of the waterway. Iran and U.S. exchanged missile strikes over the weekend, collapsing trade in the Strait of Hormuz for multiple days. Later, U.S. and Iranian officials agreed to temporary ceasefire yesterday after President Trump threatened to escalate the conflict. In football, Gabriel Martinelli scored the winning goal late in injury time to give five-time champion Brazil a 2-1 win over Japan in a round of 32 clash of the FIFA World Cup at Houston Stadium in Texas, U.S. last night. In another round of 32 fixture, Germany got eliminated from the tournament after a 1-1 draw against Paraguay that led to a penalty shootout in Foxborough. Gustavo Alfaro's men held their nerve in the penalty shootout to secure a historic 4-3 victory. The India Meteorological Department, IMD, has issued an orange colour warning for very heavy rainfall over parts of Northeast India, Sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahe today. Heavy rainfall is also expected over Odisha, Jharkhand, Uttar Pradesh, Uttarakhand, Madhya Pradesh, Vidarbha, Chhattisgarh, Telangana, Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And now, for a look at today's newspapers, it's over to VC Pramod.
1: Thank you, Abhishek. A month-long special intensive revision SIR of the electoral roll beginning today is covered by some of the dailies. SIR process begins in Delhi and four states today, reports the Asian Age. Voter verification drive begins in Delhi today, leads the Times of India. The statesman quoting Prime Minister Narendra Modi says, Indian diaspora living bridge between India, Seychelles. Bengal passes preventive detention legal curbs bill, notes the Hindu. Prime Minister to skip Khamenei's state funeral leads the Asian Age. And finally, Delhi mandates all two new wheelers to be electric from 2028 to fight pollution, reports the Indian Express. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Centre to withdraw temporary restrictions on sale and distribution of petrol and diesel from the 1st of July. West Bengal government to implement uniform civil code in the state, says Chief Minister Shubhendu Adhikari. Information and Broadcasting Minister announces major decisions to boost Indian film industry. Delhi government clears electric vehicles policy, cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. Amaravati Jilla Samachara Lekavintaru.
3: రాష్ట్రంలోని పంచాయతీలకు పరిశ్రమలు విద్యా సంస్థలు పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశం డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది.

0: రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35. నేటి మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగుగంగ కాలనీ, నెల్లూరు, పిన్ 524004కి పంపేయచ్చు. మరి ముందుగా మనకి రాస్తున్న వారు నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. వీరు ఉప్పిన చిత్ర నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం సాంగ్ ప్లే చేస్తాను. ముందుగా ఇది విందాం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు శ్రోత కోరిక మేరకు ఉప్పెన చిత్ర నుంచి పాటను విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు ఎమదొంగ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరినట్లుగానే ఎమదొంగ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు మనకు లెటర్స్ రాసి పంపించిన దాని నుంచి మెసేజ్ చదువుతూ వాళ్ళు కోరిన సాంగ్స్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ పోస్ట్ కార్డ్ వేదేపాలెం నుంచి రవి అండ్ ఫ్యామిలీ, పావని, స్వప్న, బాజీరావు, దేవి, బాలకృష్ణ, సుగుణ, చిన్మయి, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్య, జీవన్, కేదార్నాథ్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోరుతున్న సాంగ్ వచ్చేసి వైశాలి మూవీ నుంచి బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ ఒకటి ఉంది, అది మాకోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకేనండి, తప్పకుండా మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను. అది కూడా నాకు ఒక మంచి ఫేవరెట్ సాంగే. సో మీతో పాటు నేను కూడా వినేస్తాను, మన శ్రోతలు కూడా వినేస్తారు. రెడీ? వైశాలి మూవీ నుంచి ఈ సాంగ్ మనందరి కోసం.

ఓకే మరి ఈనాటి మన ప్రోగ్రాంలో మరొక లెటర్ రాస్తున్న వారు నెల్లూరు నవాపేట నుంచి మాధవి, జయ, శంకర్, అజయ్, విజి, ఖాదర్ భాషా, దిలీప్, లీల, ప్రవళిక, మోహన్, ఇంకా మదన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఏమాయా చేసావి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకేనండి, మీరు కోరినట్లు ఏమాయ చేసావి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

మరి నాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ వచ్చేసేసి నెల్లూరు స్టోనర్స్ పెట్టి నుంచి అమ్మో శశి సిరి మృదుల రాకేష్ ఇంకా తనుజ మనోజ్ లక్కీ శాండీ మేఘన పింకీ లలిత వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. వీరు వాన మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం వాన మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: కులస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు. సమయమైతే 9 గంటలు దాటి 1 నిమిషం అయిపోయింది. మరి వెంటనే మనం ఆ కార్యక్రమానికి బాబాయ్ చెప్పేసి వెన్నె హలో బ్రిడ్జ్కి వచ్చేద్దాం. ఈరోజు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా వినాలనుకుంటే 0161233100 లేదా 102కి కాల్ చేసి నాతో మాట్లాడి మీరు కొన్న సాంగ్ వినేయచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే, బాగున్నారా? గుడ్ మార్నింగ్.
4: బాగున్నా. మీరు బాగున్నారు మేడం?
3: బాగున్నానండి.

0: ఓకే, మీ నేమ్ చెప్పండి. నాకు తెలిసిన మన శ్రోతలకు తెలియదు. బాలాజీ నగర్ నుంచి. ఓకే, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? కింగ్
1: వస్తున్నాడు.
0: ఏంటి, ఎప్పుడు పాట పాత పాటలు అడిగేవాళ్ళు, ఈరోజు ఎందుకు కొత్తగా ట్రెండ్ మార్చారు?
1: కొద్దిగా మారుతా వస్తున్నాడు మేడం.
0: అది అది ఇంకా మంచిది. సో కింగ్ మూవీలో నుంచి ఏం పాట?
1: అదే టైటిల్ సాంగ్.
0: టైటిల్ సాంగ్ వేసేస్తా? ఓకే.
1: మొహమ్మద్ రఫీ, బేరంగుంట బాబు మేడం.
0: శ్రోతలు కోరుకున్న శ్రోతలు,
1: బేరంగుంట బాబు, మొహమ్మద్ రఫీ.
0: ఓకే,
1: పోలయ్య గారు.
0: ఓకే ఓకే, మీరు మీరు చెప్పిన వారందరి కోసం కూడా కింగ్ మూవీలోంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నేటి మన హలో బ్రిడ్జి కార్యక్రమంలో కింగ్ మూవీలోంచి సాంగ్ విన్నాం కదా, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: ధనలక్ష్మీపురం నుంచి
0: జాకిర్ గారు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: మర్చిపోయే సమస్యలే.
0: ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు దొంగ ముగ్గుల్లో ఇడ్లీ పప్ప సాంబారు కావాలా పాటించండి.
0: తప్పకుండా. శ్రోతలు,
1: కొత్త శ్రోతలు ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: ముళ్ళపాలెం నుంచి సురేష్, జేసీపీ మస్తాను, రొయ్యల సుబ్బారావు, కోహూర్ నుంచి బజారు సెంటర్ నుంచి టీ మాస్టర్ వెంకటేశ్వర్లు,
0: ఓకే,
1: చేపల వెంకటేశ్వర్లు, మా మిత్రం ముందు ఇంకా మీకు తెలిసిందే కదా,
0: తెలుసు. ఓకే అండి, తప్పకుండా దొంగ మూడు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి
1: కావలడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే సార్, బాగున్నారా?
1: బాగున్నాను మేడం. ఈ రోజు నంద్యాల జిల్లా పాలెం పోలే వచ్చాడు మేడం. ఆయన కలుసుకొని పిచ్చులా?
0: అవునా?
1: ఇప్పుడే వస్తున్నా మేడం.
0: ఓకే, వెరీ గుడ్.
1: అంత దూరం నుంచి వచ్చాడు మేడం రొట్టె పడక, ఎంత గొప్ప విషయమా.
0: అవునవును,
1: మన మిత్రులంతా మేము కలుసుకొని ఆయనకి కొంచెం సన్మానం చేశాం మేడం.
0: ఓకే, వెరీ గుడ్ సార్. అయితే ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అలాంటి వ్యక్తిని మేము జీవితంలో మర్చిపోం మేడం, ఆ స్నేహాన్ని.
0: ఓకే ఓకే, మరి సాంగ్ చెప్పండి.
1: అసలు విషయం కొంచెం మేడం, ఈ రోజు వచ్చేసి పాట మర్చిపోయారు. జగదేకుడి అదిలో ఒకసారి సినిమాలో చిరంజీవ జగదేకుడి మేడం, ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి పాట మేడం.
0: ఓకే,
1: ఉన్నారు మేడం
0: చెప్పండి.
1: సోమనారాయణ జానదాన్ రావు, పాలెం పోలయ్య, తబలాయ్య, శ్రీపురం నుంచి జాకిర్ భాష, ఇస్మాయిల్ కోవూరు నుంచి.
0: ఓకే, అంతేనా?
1: నిర్మల్ నుంచి మహమ్మద్ రఫీ.
0: ఓకే అండి, సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వాళ్ళందరి కోసం కూడా విందాం.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: మరి మరొక కాలర్తో మాట్లాడదాం, లైన్లో వెయిట్ చేస్తున్నారు మన ప్రోగ్రాంలో. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు రాంబాబు మేడం.
0: రాంబాబు గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. ఎక్కడి నుంచి?
1: హర్నాథపురం మేడం. నెల్లూరు.
0: నెల్లూరు హర్నాథపురమా? ఓకే. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ప్రేమ లేఖ నుంచి దిగులు పడకురా సోదరా.
0: ఓకే, సూపర్ సాంగ్ అండి, బాగుంటుంది. మీ ఫేవరెట్?
1: సోతలు ఉన్నారు.
0: ఓకే, చెప్పండి.
1: గంగాజీపురం నుంచి సయ్యద్ జాకీరు, ఇస్మాయిల్ భాయ్, కిషోర్.
0: ఓకే అండి, సాంగ్ అయితే ప్లే చేస్తాను, విందాం.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు వింటూ ఉన్నారు హలో ప్రిచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటని మరొక కాలర్ తో మాట్లాడదాం. ఈనాటి ప్రోగ్రామ్ కి ఆఖరి కాలర్. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు వచ్చి పద్మ.
0: పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చవటపాల
0: నుంచి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? గుంతలక్కడి పాట కావాలా? కోరుకుంటున్న శ్రోతలు ఉన్నారా? చెప్పండి.
1: పూజ, లచ్చమ్మ, సుబ్బమ్మ,
0: అందరి కోసం. ఓకే, అయితే సాంగ్ రెడీగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం. థ్యాంక్ యూ.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు అడిగిన పాటను విన్నారు. మరి ఇక్కడ మనం హలో అభిరుచి వాట్సాప్లో శ్రోతలు కొన్న పాటను వినే కార్యక్రమానికి వచ్చేసాం. సమయం అయితే 9:32 అయిపోయింది. మరి ఈనాటి మనకి ఫస్ట్ రాస్తున్న వారు, ఫస్ట్ అని కాదు,

నార్మల్గా చదువుతున్నా. సో సింహపురి ఎఫ్ఎం ప్రోగ్రామ్స్ డైలీ యాప్ ద్వారా వింటూనే ఉన్నాం మేడం, 3 ఇయర్స్ నుంచి వింటున్నాం, చాలా చాలా బాగుంటున్నాయి. ఫోన్ అయితే కలవట్లేదని అంటున్నారు. ఓకే, ఈరోజు మా కోసం ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు, మిర్చి మూవీ నుంచి సాంగ్ కావాలని అడుగుతున్నారు. ఓకే, ట్రై చేస్తానండి. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, చిరంజీవి విజయశాంతి నటించిన మహానగరంలో మాయగాడు మూవీ నుంచి పాట కావాలి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ శ్రోతలందరి కోసం, ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారి కుటుంబ సభ్యులు అందరి కోసం అడుగుతున్నారు. ఇంకా పెంకి పెళ్ళాం చిత్రం నుంచి పాట కావాలి అంటూ ఎద్దు మాయలార నుంచి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. అలాగే కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజనమ్మ, ప్రసాద్, బాబురావు, రవి, అమిర్, చాబాష, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ, మాలియాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్ రాము, తాత, వెంకటేశ్వర్లు, వీరందరి కోసం చిలక జోస్యం చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, నెక్స్ట్ అతనొక్కడి చిత్రం నుంచి మా కోసం పాటను ప్లే చేయండి అంటూ పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మిర్చి మూలంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఏ కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మీ మెసేజెస్ చదువుతుంటే నేను ఏం మాట్లాడాలో నేను కూడా మర్చిపోతున్నానండి. అంత బాగా రాస్తున్నారు. ఓకే, నెల్లూరు అల్లిపురం నుంచి అయితే రాజు, సిరి, కనక, దేవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్, వీరు మా ఇంటి బంగారం మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే మ్యాట్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకీరాజు కోరుతున్నారు. ఇంకా సీమ శాస్త్రి చిత్రం నుంచి పాట కావాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. అలాగే అరసన్ బిట్రగుంట నుంచి సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఇంకా నువ్వొస్తామని చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సిద్ధనప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం అయితే మా ఇంటి బంగారం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ముందైతే ఇది విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఓకే, మరి నేను మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ముఖేష్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాస్తున్నారు. బాబీ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి మా కోసం అని. అలాగే గేమ్ చేంజర్ మూవీ నుంచి పాట కావాలి అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి రాస్తున్నారు. అలాగే అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా నేను చిత్రంలో దేవతల నిన్ను పాట ప్లే చేయమని కోరుతున్నారు. భద్రాద్రి కోట కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్లా రాజేశం, సరోజిని, మాయ, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు. ఓకే, మరి వీరందరి కోసం కూడా బాబీ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, ధర్మాత్ముడు మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. అలాగే మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష కోరుతున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ రాజశేఖర రాజు నెల్లూరు నుంచి కోరుతున్నారు. ఓకే, ఇంకా అత్తారింటికి దారేది మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి మా కోసం అంటూ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, యాదోజే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా అత్తారింటికి దారేది మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి ఆఖరి సాంగ్ అయితే మనకి సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ ఫ్యామిలీ కోసం ప్లే చేస్తున్నాను, ఇష్టపడి మూవీ నుంచి.

మరి సమయం అయితే 10 గంటలకు అవస్తుంది. ఇంతవరకు మీరు మంచి సాంగ్స్ విన్నారు కదా, నెక్స్ట్ వీక్ మళ్ళీ బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మరి నెక్స్ట్ వీక్ వరకు టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవీ.

0: ఆకాశవాణి
1: నషాముక్త భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा ప్రశిక్షణ కేంద్రం స్థాపన
0: ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

0: Don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new models. I'm confident, and this university has unique position.
1: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశం జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్ పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట

0: దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనమే ఫస్ట్ ఇక్కడ తేవడం జరిగింది. ఆల్రెడీ మనకు గ్రీన్ కో సంబంధించింది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. అది కూడా త్వరలో వాట్ ఎవర్ కమిట్మెంట్ దే హావ్ గివెన్ దట్ విల్ బి డన్.
1: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు మున్సిపల్

0: ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపై మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో జూలై 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధన ప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠః జనరల్ ఉపేంద్ర ద్వివేది తః భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతి వార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతోహి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరె మేళనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. అపి చ క్రీడా వార్తాసు. ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మొరకో దేశేన నీదర్లాండ్ దళం పరాభూయ రౌండ్ ఆఫ్ 16 ఇత్యత్ర ప్రవేశం అవాప్తం. అథ వార్తాః విస్తరేణ. గ్రీస్ దేశస్య యూరోబ్యాంక్ ఇతి సంస్థయా భారతె సీమాపార ధన ప్రేషణాయ యూపీఐ ఆధారిత సేవా సమారబ్ధా. యేన భారతీయ గ్రాహకాః అత్యల్ప వ్యయేన

0: प्रत्येकं गृहं गत्वा मतदात्री सूचीनां प्रमाणीकरणाय नवीकरणाय च पूर्वमुद्रितानि प्रपत्राणि प्रदास्यन्ति। देहल्याः मुख्य निर्वाचनाधिकारी अशोक कुमारः ह्यः वार्ताहरान् सम्बोधयन् अवोचत् यत् मतदात्री सूचौ आक्षेपान् प्रस्तोतुम् अगस्तमासस्य पञ्चदिनांकतः सितम्बर मासस्य चतुः दिनांक पर्यन्तं समयः निर्धारितः अस्ति। अन्तिमा मतदात्री सूची अक्टूबर मासस्य सप्त दिनांके प्रकाशिता भविष्यति। कर्नाटक राज्ये अस्मिन् अभियाने राज्यस्य एकत्रिंशत् निर्वाचन कार्यालयैः सह सम्बद्धाः 59,000 अधिकाः BLO अधिकारिणः नियुक्ताः सन्ति। मेघालय राज्ये च ईस्ट खासी हिल्स जनपदस्य उपायुक्तः अभिलाष वरणवालः सूचितवान् यत् BLO अधिकारिणः जनपदे स्थितेषु सर्वेषु 21,000 मतदान केन्द्रेषु गत्वा तेभ्यः मतदातृभ्यः प्रपत्राणि वितरिष्यन्ति। भारतीय ऋतु विज्ञान विभागेन आगामी द्वि दिवसेषु उत्तर प्रदेश बिहार मध्य महाराष्ट्र तटीय कर्नाटक कोंकण गोवाषु अतिवृष्टेः कृते नारंगी वर्णीया संचेतना प्रकटिता। एतादृशी एव स्थितिः अद्य सिक्किम असम मेघालय केरल माहे उपहिमालयी पश्चिम बंगालस्य च भागेषु सम्भाव्यन्ते। अपरपक्षे विभागेन अद्य दिल्ली हरियाणा चंडीगढ़ इत्यादिषु राज्येषु उष्ण तरंगस्य पूर्वानुमानं प्रकटितम्। विदेशमंत्री डॉ एस जयशंकरः न्यगादीत् यत् भारतेन 26,000+ देशैः सह 28 प्रवासन गतिशीलता सहभागिता सहमति पत्रेषु हस्ताक्षराणि विहितानि। तेन अवैध प्रवासं शोषणात्मक प्रथाः कपटपूर्त मध्यस्थतां च प्रतिरोद्धुं राष्ट्राणां सामूहिक उत्तरदायित्वं प्रति विशेष रूपेण उपादिष्टम्। हूल दिवसावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी विदेश शासनस्य अन्यायस्य विरुद्धं दृढतया समुपस्थितेभ्यः सिंधो काहू चंद भैरव फूलो झानू इत्यादिभ्यः सहैव सर्वेभ्यः वीर जनजातीय जनेभ्यः भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। फीफा विश्व कप स्पर्धा मालिकायां मोरक्को पैराग्वे देशौ राउंड ऑफ 16 चरणे स्वस्थानं सुरक्षितवन्तौ। मैक्सिको देशस्य ग्वाडालूप नगरे आयोजिते रमणीये द्वन्द्वे मोरक्को दलेन नीदरलैंड दलं 3-2 इत्यंकैः पराजितम्। अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सास प्रान्ते आइवरी कोस्ट तथा नॉर्वे इत्यनयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు ఒకసారి వాడి పాడేసిన ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి డాక్టర్ శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు.
2: కొత్తగా కనుక్కున్నప్పుడు మహా అద్భుత పదార్థంగా పొగడబడి 5 దశాబ్దాల వినియోగం తర్వాత ప్రపంచ దేశాల చేత తెగడబడుతున్న రసాయన పదార్థం ప్లాస్టిక్. నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహాభూతంగా గుర్తించబడింది ప్లాస్టిక్. రోజువారీ వినియోగ అంశంగా చొరబడిన ప్లాస్టిక్ ని ఎలా వదిలించుకోవాలో తెలియక విలవిలలాడుతున్నాయి దేశాలు. పలు రకాలుగా ఉపయోగపడుతున్న ఈ ప్లాస్టిక్ వినియోగం తర్వాత ఎక్కడ పడేసినా ఏదో ఒక ఇబ్బంది తప్పదు. కుళ్లిపోక, పర్యావరణంలో 1,000 సంవత్సరాలు నిలిచి ఉండే ప్లాస్టిక్ల వల్ల ఏర్పడే కాలుష్యం గాలి భూమి నీటి నాణ్యతను హరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యతిరేక పోరాటాలు ఫలించగా ఎట్టకేలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. 2022 చివరికల్లా సింగిల్ యూజ్ రహిత భారత్ ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గింపు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను పర్యావరణంలోకి విడిచే పద్ధతులపై ఆంక్షలను గతంలోనే స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా చేశారు. ప్లాస్టిక్ సమస్యల్లో అధిక శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల వల్లనే. ఒకసారి ఉపయోగించి వెనువెంటనే విసిరివేసే ప్లాస్టిక్ల్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు అంటారు. మనం రోజువారీ వాడుతున్న క్యారీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, ఆహార పదార్థాలను ప్యాక్ చేసే పేపర్లు వంటివన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే అత్యధిక శాతం అవటంతో ప్లాస్టిక్ పర్యావరణ సమస్య మరింత జటిలమైంది. ప్రపంచంలో ఏటా ఉత్పత్తి అయ్యే 3

180 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ లో దాదాపు 70% ప్లాస్టిక్ లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు అవ్వడంతో సమస్య మరింత జటిలమైంది. ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ లలో కేవలం 12-15% మధ్య ప్లాస్టిక్ లే తిరిగి వాడకానికి పనికి వస్తాయి. వీటిని రీసైక్లింగ్ ప్లాస్టిక్ లు అంటారు. మిగిలిన 85% ప్లాస్టిక్ లు వ్యర్థ పదార్థాలుగా పర్యావరణంలో వదలబడుతున్నాయి. రంగురంగుల ప్లాస్టిక్ బ్యాగులు ఇతర వస్తువులను వ్యర్థ పదార్థాలుగా సేకరించి భూమి మీద గుంటల్లో ఉన్న చోట పడేయటం ప్రతి పట్టణ నగరపాలక సంస్థలు చేస్తున్న పని. అలా భూమిలోకి చేరుతున్న ప్లాస్టిక్లు కుళ్లిపోవు, భూసారాన్ని కాలుష్యం చేస్తాయి. జంతువులు ఆహారంగా భ్రమించి తీసుకుని అనారోగ్యం పాలవటం లేదా మరణించడం జరుగుతోంది. నీటిలోకి చేరిన ప్లాస్టిక్లు జల జీవ సంపదలు హరించి వేస్తున్నాయి. భూమి మీద ప్లాస్టిక్ కాలుష్యం గురించిన అవగాహన పాఠ్యాంశాల ద్వారా పెంచే ప్రయత్నం గత 2.5 దశాబ్దాలుగా జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించమన్న సందేశం ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయినా ప్లాస్టిక్ వినియోగం ఆశించిన మేరకు తగ్గలేదు. సముద్ర తీరం, నదులు, వీధులు అన్ని క్యారీ బ్యాగులతో నిండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక తీవ్ర చర్య తీసుకుంటే తప్పించి దేశ ప్రజల దేశ పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించడం సాధ్యం కాదని భావించిన భారత ప్రభుత్వం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం 2021 సవరణలు చేసి నిబంధనలను 1 ఆగస్టులోనే నోటిఫై చేసింది. ఆజాదీకి అమృతోత్సవం జరుపుకుంటున్న భారత్ కాలుష్యరహిత భారత్ గా రూపొందాలని భావించే తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లపై నిబంధనలు ప్రకటించింది. ఈ సంవత్సరం జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం మన దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల తయారీ, దిగుమతి, నిలువ చేయటం, రవాణా, పంపిణీ, అమ్మకం, వినియోగం నిషేధించారు. అతి తక్కువ సమయం ఉపయోగించబడేవి, దీర్ఘకాలం పర్యావరణంలో నిలవబడి ఉండే ప్లాస్టిక్ లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లుగా నిర్వచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు. దీనికి ముందు ప్రభుత్వ పరంగా కమిటీలు అధ్యయనాలు చేశాయి. మన దేశంలో ప్రతిరోజు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 15,000 టన్నులు తిరిగి ప్లాస్టిక్ పదార్థాలుగా మారుస్తారనుకున్నా కనీసం 10,000 టన్నులు పైచిలుకు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలోకి వదులుతున్నారు. ప్రతి రాష్ట్రంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల అధ్యయనం జరిగింది. ముఖ్యంగా పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో వీటి వినియోగం అధికంగా కనిపించింది. ఇది గమనించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 2009లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. ఆ తర్వాత 2018లో మహారాష్ట్ర అటువంటి నిర్ణయమే తీసుకుంది. కానీ ప్లాస్టిక్ పరిశ్రమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద తెచ్చిన ఒత్తిడితో క్యారీ బ్యాగుల నిషేధాన్ని అమలు చేయడం జరగలేదు. కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం సఫలమవుతుందన్న నివేదిక దరిమిలా నిబంధనల సవరణ జరిగింది. అయితే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం అంచెలంచెలుగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంతో భాగంగా ఎంపిక చేసిన 21 ఉత్పత్తుల మీదే ఈ నిషేధం నేడు వచ్చింది. జూలై నుండి నెలవారీ సమీక్షల తర్వాత ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధ స్థాయి క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ లో నిషేధించిన వస్తువుల్లో ప్లాస్టిక్ పుల్లలు, కలిగిన ఐస్ క్రీం, ఇయర్ బర్డ్స్, అలంకరణకు ఉపయోగించే థర్మోకోల్ షీట్స్, విందులలో వినియోగించే ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్లు, చాకులు, పళ్ళాలు, స్ట్రాలు, కప్పులు, గ్లాసులు, స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, షాంపులు వంటివి కలిగి ఉన్న చిన్న శాచెట్స్, ప్లాస్టిక్ బ్యానర్స్ వంటివన్నీ ఉన్నాయి. 100 మైక్రాన్ల మందం కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు అన్ని రూపాలలో తక్షణం నిషేధించబడగా ఈ డిసెంబర్ 31 తర్వాత 130 మైక్రాన్ల మందం వరకు ఉన్న నిషేధ జాబితాలో చేరతాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అజమాయిషికి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలోని కాలుష్య నియంత్రణ మండలికి నిషేధ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకత్వం సహకారంతో రాష్ట్ర స్థాయి బోర్డులు, కాలుష్య నియంత్రణ మండళ్లు సమిష్టిగా ప్లాస్టిక్ లను తగ్గించి దేశ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలన్నది కేంద్ర పర్యావరణ శాఖ లక్ష్యం. ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ధిక్కరించి పట్టుబడిన వారికి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద భారీ జరిమానా, జైలు శిక్షలు విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంది. ఇటువంటి భారీ జరిమానాల భయంతోనే ఆఫ్రికా ఖండ దేశమైన కీన్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విజయవంతంగా అమలు చేయగలిగింది. అయితే ఏ నిబంధన అయినా ప్రజల స్వచ్ఛంద సహకారం లేకుండా విజయం సాధించదు. క్యారీ బ్యాగుల నిషేధం తమ వ్యాపారాలను దెబ్బతీస్తుందన్న భయంతో నిరసనలు వీధి దుకాణదారులు చేసే అవకాశం ఉంది. అవినీతి అధికార యంత్రాంగం తప్పుడు కేసుల వేధింపుల ప్రమాదమూ ఉంది. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల ఉత్పత్తి వినియోగంతో జరిగే చెరుపు గురించి అర్థం చేసుకుంటే
ప్రజలు వీటి విషేధ

0: తప్పనిసరిగా స్వాగతిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఏటా 1,29,00,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ లను మన దేశం ఉత్పత్తి చేస్తున్నది. ప్లాస్టిక్ కాలుష్యంతో మనకన్నా వెనక ఉన్న దేశమైన చైనా 2025 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని సంపూర్ణంగా వదిలించుకునే లక్ష్యం నిర్ణయించుకుంది. ప్లాస్టిక్ వినియోగమే కాదు, దాని ఉత్పత్తి విధానం కూడా ఆర్థిక పర్యావరణ పరమైన సమస్యలను తెస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తికి సాంప్రదాయ ఇంధనాలను ఉపయోగిస్తారు. ముడిచమురు శుద్ధితో భాగంగా ప్లాస్టిక్ లు ఉత్పత్తి అవుతాయి. ప్లాస్టిక్ ల ఉత్పత్తి పెరగటం అంటే ముడిచమురు వినియోగం పెరగటమే. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల మీద భారత్ ఆధారపడున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల తయారీ నిషేధం ముడిచమురు కొనుగోలును కొంతవరకు తగ్గించి విదేశీ మారక ద్రవ్యాలను ఆదా చేయగలదు. ప్లాస్టిక్ ఉత్పత్తుల పరిశ్రమలు వదిలే వాయువులు, ఉష్ణోగ్రత, భూతాపం పెంపుదలకు దోహదపడేవే. ప్లాస్టిక్ నిషేధం పరోక్షంగా పర్యావరణ హితానికి దారితీస్తాయి. వ్యర్థ పదార్థాలుగా వదిలివేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లోని రసాయనాలు భూమిలోకి, నీటిలోకి అతి నెమ్మదిగా కలుస్తాయి. ఆ కాలుష్యం ఇతర జీవులకు, మానవులకు ఎటువంటి చెరుపు చేస్తుందో అధ్యయనం సాగుతోంది. ప్లాస్టిక్ పదార్థాల్లో ఆహారం, నీరు సరఫరా చేయడం ద్వారా సరాసరి మానవ శరీరంలోకి ఏటా 5 గ్రాముల ప్లాస్టిక్ ప్రస్తుతానికి చేరుతోంది. ఈ ప్లాస్టిక్ రసాయనాల ప్రభావం ఎటువంటి అనారోగ్యాలకైనా దారితీయవచ్చు. పుర సంస్థలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఊరు బయట ప్రదేశాల్లో నిప్పు పెట్టి కాలుస్తున్నారు. అలా మండుతున్న ప్లాస్టిక్ నుంచి వెలువడుతున్న పొగలోని రసాయనాలను ఆ ప్రాంత ప్రజలు పీల్చి అనారోగ్యాలు పాలవుతున్నారు. ఏ రకంగా చూసినా అంతిమంగా ప్లాస్టిక్లు, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు ప్రజా ఆరోగ్యానికి చెరుపు చేస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి సంవత్సరం ముందుగానే ప్రజలకు తెలియజెప్పింది ప్రభుత్వం. అయితే ఆ అంశం మీద విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజా సమాచార మాధ్యమాలు, విద్యా సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకునేలా ప్రోత్సహించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ ప్రభావం పడే పరిశ్రమల నుండి కొంత ప్రతిఘటన వస్తున్నది. ఉత్పత్తులు ఆగిపోవటం వల్ల తమ పరిశ్రమలు మూతబడతాయన్న భయం వారిలో ఉంది. ప్రత్యామ్నాయ పదార్థాల మీద పరిశోధన జరగటం అవసరం. అదేవిధంగా ప్రస్తుతం వారి దగ్గర ఉన్న యంత్రాలను మరో రకమైన ఉత్పత్తులకు వినియోగించుకోలా ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సహాయం, రుణాలను మంజూరు చేసే ఆలోచన ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఒకవైపు వినియోగదారులు, వ్యాపారులకు ప్లాస్టిక్ ప్యాకింగ్ అంశాలపై అవగాహన, మరోవైపు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం అంతిమంగా విజయం సాధ్యమవుతుంది. ప్రజా సహకారం ఉన్న ఏ పథకమైనా అమల్లో విజయం సాధిస్తుంది. ప్రజల ఆరోగ్యం కోసమే తెచ్చిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల నిషేధం అమల్లో మనమంతా భాగస్వామ్యులవుదాం.
1: మీరు ఇంతవరకు ఒక్కసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులటువంటి నిర్మూలన గురించి డి శ్రీనివాసరావు గారి ప్రసంగం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు చిట్టి కర్తవ్యం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కథానిక
4: కథానిక చిట్టి కర్తవ్యం. చిట్టి చిట్టి, అమ్మ పిలుపు గది పైకప్పులో ప్రతిధ్వనిస్తోంది.

ముసుగు కప్పుకున్న చిట్టీలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. మరో రెండుసార్లు పిలిచిన పద్మజ, ఏమే నువ్వు ఆడపిల్లవేనా అసలు, ఇంత టైం అవుతున్నా ఇంకా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నావు అంటూ విసురుగా దుప్పటి లాగింది. అక్కడ చేతులతో ముఖం కప్పుకుని కన్నీరు కారుస్తున్న చిట్టి దిగులు మేఘం కప్పుకున్న ఆకాశంలా ఉంది. చిట్టిని చూడగానే ఒక్కసారిగా కంగారు పడిపోయింది పద్మజ. అమ్మా అమ్మా ఇటురా అంటూ కేకేసింది తల్లిని. ఏంటమ్మా ప్రతిదానికి చిరాకు పరాకు పడతావు అంటూ లోపలి నుండి వచ్చింది కాంతమ్మ. నుదుటిన రూపాయి బిళ్లంత బొట్టు, అనుభవం పండిన తల, డక్కా ముక్కీలు తిన్న దేహంతో కాంతివంతంగా ఉంది కాంతమ్మ. వచ్చి రాగానే నవ్వు ముఖంతో చిట్టి తల్లి అంటూ మనుమరాలి తలపై చేయి వేయగానే కళ్ళెత్తి చూసింది చిట్టి. ఏడ్చి ఏడ్చి చిట్టి కళ్ళు ఎర్రబడ్డ కంకుల్లా ఉన్నాయి. ఏంరా చిట్టి తల్లి ఏమైంది అనగానే ఒక్కసారిగా చిట్టి అమ్మమ్మ కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది. అమ్మమ్మ నేను హాస్టల్కి పోను, ఇక్కడే డేస్కాలర్ కాలేజీలో చదువుకుంటాను, అమ్మకి నానమ్మకి చెప్పు అంటుంటే చిట్టి తల నిమురుతూ 2 వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది కాంతమ్మ. చిట్టి 10వ తరగతి పరీక్షలు పాసయ్యావు కదా, ఏమవుదామనుకుంటున్నావు? చిట్టిని వాళ్ళ నానమ్మ అడుగుతుంది. నేను MBBS MS చేసి ఆర్మీ డాక్టర్ అయ్యి సేవ చేద్దాం అనుకుంటున్నాను నానమ్మ అంటూ ఉత్సాహంగా చెప్పింది చిట్టి. ఆ మాట వినగానే చిట్టి వాళ్ళ నానమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం నానమ్మ, నీకు తాతయ్య గుర్తుకొచ్చాడు కదా, సారీ నానమ్మ అంటూ గోడ మీద సైనిక దుస్తుల్లో ఉన్న తాతయ్య పటం వైపు చూసింది. ఎందుకు చిట్టి? నీ తాతయ్య ఒక గొప్ప సోల్జర్, ఆయన ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాంటి ఆయన వారసత్వం అయిన నీవు ఆర్మీ డాక్టర్ అవుతానంటుంటే నాకు ఆనందం కలిగిందమ్మా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది నానమ్మ వేదవతి. చిట్టి త్వరగా రెడీ అవ్వు, నిన్ను కాలేజీ హాస్టల్లో వదిలిపెట్టాలి కదా అంటూ పద్మజ తొందర చేస్తోంది. చిట్టికి మనసంతా అలజడిగా ఉంది. ఎప్పుడు హాస్టల్లో ఉన్న అనుభవం లేదు, అమ్మా నానమ్మలు ముద్దు చేయడం వల్ల ఎప్పుడు పెద్ద శ్రమగా తెలియకుండానే పెరిగింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సిటీ కాలేజీకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రూమ్మేట్స్ ఎలా ఉంటారో, హాస్టల్ ఫుడ్ పడుతుందో లేదో, స్టడీ అవర్స్ ఎంతవరకు ఉంటాయో, ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకుంటున్నాయి చిట్టిని. అమ్మా అమ్మమ్మ తాతయ్య చిట్టి లగేజ్ని ప్యాక్ చేశారు. కొత్త బట్టలు యూనిఫామ్స్ ఒక ట్రాలీలోను, కాస్మెటిక్స్ స్నాక్స్ మరొక బ్యాగులో సర్ది కాలేజీ బ్యాగు బుక్స్తో బయలుదేరుతుంటే, తాతయ్య నేనేమి తినను, స్నాక్స్ అన్నీ తీసేయండి అంటూ దిగాలు మొహం పెట్టగానే, కాబోయే డాక్టరమ్మకి బలం కావాలి కదా తల్లి అంటూ బుగ్గలు నిమిరాడు తాత రామయ్య. అన్నీ బానే ఉన్నాయి చిట్టీకి, కానీ హాస్టల్లో స్నేహితులతో మాట్లాడుకోవడానికి గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఉండదు కదా, అందుకే ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది మౌనంగా. అంతా చూస్తున్న పద్మజ, చిట్టి మేము వారం వారం వచ్చినప్పుడు మొబైల్ నీకు ఇస్తాములే, అప్పుడు దానితో ఆడుకోవచ్చు. మీ నాన్నగారికి జమ్మూ కాశ్మీర్ ఫూంచి సెక్టార్లో డ్యూటీ పడిందంట, వచ్చాక నీతో మాట్లాడతానన్నారు. పద పద ఇంక బయలుదేరే టైం అయింది, నాన్న మాట చెప్పగానే ఇక బయలుదేరిపోయింది చిట్టి. అప్పుడు వెళ్లిన పిల్ల హోమ్సిక్ హాలిడేస్కని ఇంటికి వచ్చి హాస్టల్కి పోనని చెబుతోంది. రీలులాగా జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంది కాంతమ్మ. చిట్టి చిట్టి లేనానా, అలా పెరట్లోకి పోదాంరా అంటూ కాంతమ్మ మనుమరాలిని అక్కడ మామిడి చెట్టు దగ్గర తీసుకుని వెళ్లి కూర్చోబెట్టింది. చన్నీటితో మొహం తుడిచి నీళ్లు త్రాగించి కాసేపు కూర్చోబెట్టింది. ఇప్పుడు చెప్పు చిట్టి, అసలు నువ్వెందుకు హాస్టల్కి పోనంటున్నావు, నీ సమస్య ఏంటి అడిగింది. అమ్మమ్మ నాకు హాస్టల్లో కొత్త కొత్తగా ఉంది, ఏమీ నచ్చడం లేదు, నిద్ర సరిగా పట్టడం లేదు అనగానే అమ్మమ్మ ఓదారుస్తూ, సరే చిట్టి నీకు ఇక్కడ పడుకోవడానికి బెడ్ ఉందా లేదా అడిగింది అమ్మమ్మ. ఉంది అన్నట్లు తలూపింది చిట్టి. మీ నాన్న బోర్డర్లో డ్యూటీ చేసేటప్పుడు గడ్డగట్టే చలిలో ఏ బెడ్ మీద పడుకుంటున్నారు అనగానే వెంటనే నాన్న గుర్తుకొచ్చాడు చిట్టికి. అక్కడ అవేమీ ఉండవు అమ్మమ్మ అంది చిట్టి. ఇంకేంటి నీ సమస్య చెప్పు అడిగిందామె. నాకు హాస్టల్ ఫుడ్ పడడం లేదమ్మమ్మ చెప్పింది చిట్టి. చూడు చిట్టి, మీ తాతయ్య పొలంలోకి వెళ్ళినప్పుడు

అక్కడ బురదలో పనిచేసినప్పుడు ఎలాంటి ఆహారం తింటాడో చూశావా ఎప్పుడైనా? అడిగిందామె. రాత్రిపూట చద్దన్నం తిన్నాడు అమ్మమ్మ, ఒక్కోసారి ఏమీ తినకుండా వచ్చేస్తాడు ఇంటికి, బాధమొహంతో చెప్పింది చిట్టి. ఇంకా చెప్పు చెట్టి అనగానే అమ్మమ్మ, అమ్మమ్మ నాకు పాత ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఉన్నవాళ్ళు సరిగా కలవడం లేదు అనగానే, సరే చిట్టి మీకు వారికి మధ్య గొడవలున్నాయా? లేవుగా, కానీ మీ తాతయ్య దేశం కోసం శత్రు సైనికులతో పోరాడి ప్రాణాలు అర్పించాడు తెలుసా, ఆయన కన్నా నీవు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నావా చెప్పు. ఆ మాటలతో చిట్టి హృదయంలో కొద్దిగా అలజడి మొదలైంది. నాకు అర్ధరాత్రిలు మెలక వచ్చి ఒక్కోసారి అందరూ గుర్తు వచ్చి లోన్లీగా ఉంటుంది అమ్మమ్మ, చిట్టి సణుగుతోంది. ఇంతకు ముందున్న మంకుతనం ఆమె మాటల్లో లేదు. మీ నాన్న చిన్నతనంలోనే మీ తాతయ్య వారిలో చనిపోయినప్పుడు మీ నానమ్మ ఇంకెంత లోన్లీగా ఫీల్ అయి ఉంటుంది చిట్టి. మీ తాతయ్య ఆశయం కోసం మీ నాన్న బోర్డర్లో సైనికుడిగా వెళ్ళినప్పుడు మీ అమ్మ మీ నానమ్మ వాళ్ళని విడిచి వెళ్ళిన మీ నాన్న వీళ్ళు ఎంత ఒంటరితనం అనుభవిస్తూ ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించావా చిట్టి, వాళ్లతో పోలిస్తే నువ్వు హాస్టల్లో అనుభవించే ఒంటరితనం ఏపాటిది? చూడు చిట్టి, కొన్ని సాధించాలంటే జీవితంలో కొన్ని త్యాగం చెయ్యాలి, లేకుంటే మన జీవితానికి అర్థమే లేదు అంటున్న అమ్మమ్మ మాటలు సూటిగా గుచ్చి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లు అనిపించి సిగ్గుతో తలదించుకుంది చిట్టి. చిట్టి మనస్సు తేలికపడింది. తనను ఓ ఆర్మీ డాక్టర్ని చేయడం కోసం ఇంటిల్లిపాది పడుతున్న కష్టం గుర్తు వచ్చింది. థ్యాంక్ యూ అమ్మమ్మ అని గట్టిగా హత్తుకుని, వెళ్ళి నా హాస్టల్ లగేజీ సర్దుకోవాలి, నాకు కాస్త హెల్ప్ చేస్తావా కాంతమ్మ అంటున్న చిట్టిని చూసి నానమ్మ వేదవతి, అమ్మ పద్మజలు ముసిముసిగా నవ్వుకున్నారు.

మీరు ఇంతవరకు చిట్టి కర్తవ్యం కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ అన్నం శివకృష్ణప్రసాద్ గారు.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా స్వయంవరం చిత్రంలోని మధురమైన పాట వింటారు. ఇప్పుడు

సత్యం కంపోజర్లో వచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో, చిత్రగారి గానంలో మధురమైన పాట స్వయంవరం చిత్రంలోని ఆ పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.

0: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है। मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा।
1: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్టపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం సంస్కృతి సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలను రాష్టపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సీఆర్ఏ 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈఓసీఐ కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తర్నకలోని పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్, 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్ ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based

0: on mutual benefit, shared responsibility, and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly, and legal migration.
1: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర జులై 3వ తేదీన ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారానూ ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 50

0: టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్ లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో పరాగ్వే జట్లు రెండో రౌండ్ ఆఫ్ 16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్ లో పెనల్టీ షూటౌట్ లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ ని ఉంచింది. మరొక మ్యాచ్ లో పారాగ్వే జర్మనీని ఓడించి రౌండ్ ఆఫ్ 16 కి చేరుకుంది. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు పాడిపంటల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో జూన్ జూలైలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు.
2: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులందరికీ ప్రధానంగా జూన్ మరియు జూలై మాసంలో ఉద్యాన పంటలలో చేపట్టవలసినటువంటి పనులు మరియు సూచనల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనకి ప్రధానంగా పండ్ల తోట విషయానికి వచ్చినట్లయితే మామిడి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట. అన్ని పండ్లలో కూడా రారాజు అన్నమాట. మామిడి ఇదివరకే కాయకోత పూర్తి అయి ఉంటుంది. పూర్తి అయిన తర్వాత అవకాశం ఉన్న చోట జూన్ మాసంలో నీళ్లు పెట్టుకోవాలి, అది ప్రధానంగా గమనించాలి. అరటి పంట విషయానికి వచ్చినట్లయితే మనకి అరటిలో పిలకలపై చర్మం పలుచుగా చెక్క వేసి అరటి పిలకలను మోనోక్రోటోపాస్ 2.5 ml నీటికి, అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 g/1 l నీటికి చొప్పున కలుపుకోవాలి. ఆ అరటి పిలకలను 10 నుంచి

ముంచి 15 నిమిషాల పాటు ఆ రసాయనిక మందుల్లో బాగా ముంచి నాటుకోవాలి. నాటుకోవడం వల్ల మనకి అరటి పిలకల మీద తెగుళ్ళు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మ పంట విషయానికి వచ్చినట్లయితే, నిమ్మ పంట తొలకరి వర్షాలు వచ్చినప్పుడు మనకి జనుము లేదా జీలుగన్ను అంతర పంటలుగా వేసుకొని ఆ భూమిలో 50% పూత దశలో ఉన్నప్పుడు కలయదున్నాలి. జామ విషయానికి వచ్చినట్లయితే ఎరువులు అనేటివి వేసుకోవాలి. బాహార్ ట్రీట్మెంట్ అని అంటాము, అంటే మనము జామ పంటని నీటి ఎద్దడికి గురి చేసిన తర్వాత ఈ జూన్ మాసంలో ఎరువులా వేసుకోవాలి. ఎరువులు వేసుకునేటప్పుడు చెట్టు ఒక్కింటికి, అంటే ఒక్కొక్క చెట్టుకు 60 కిలోల పశువుల ఎరువు, 1 కిలో యూరియా, అదేవిధంగా 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 750 గ్రాముల మిరేటో పొటాసు ఎరువులను, అదేవిధంగా పశువుల ఎరువు 1 కిలో చొప్పున వేపపిండి, సింగిల్ మనకి పశువుల ఎరువు 80 కిలోల చొప్పున వేసుకోవాలి. పండ్ల తోటల్లో, అంటే మన ప్రాంతంలో సాగు చేసేటువంటి పండ్ల తోటల్లో సపోటా కూడా ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట. ఈ సపోటాలో మనకి జూన్ మాసంలో కత్తిరింపులు చేపట్టాలి. అదేవిధంగా ఎండు కొమ్మలు కానీ తెగులు సోకిన కొమ్మలు కానీ ఉంటే కత్తిరింపులు చేసుకోవాలి. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమోటా, వంగ, మిరప పంటలు, ఉల్లి మిరప పంటలను నారు తయారు చేసుకోవడంతో పాటు మనకి మే మాసంలోనే నారు చేయడం తయారు చేసుకోవడం అనేది మొదలు పెడతాము. అది జూన్ మాసంలో కూడా మనం ఎత్తైన నారు మొదలను పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ టమోటా, మిరప, వంగ, ఉల్లి పంటలను మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే, మొదటగా కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత దానిని నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత తెగుళ్ళ మందు కార్బనిజం 1 గ్రాము కిలో విత్తనానికి, లేదా క్యాప్టాన్ అనే మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరిగా మనకి ట్రైకోడర్మా విరిడి 1 కిలో విత్తనానికి 5 నుంచి 8 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు నారు పెంచుకోవచ్చు. బెండ గోరుచిక్కుడు, పొదచిక్కుడు, తీగ చిక్కుడు, కాకర, బీర, దోస, అలా విధంగా పొట్ల, సొర, బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే ఆకుకూరల పంటలను చిన్న చిన్న మడులుగా తయారు చేసుకొని విత్తుకోవచ్చు. ఏకవార్షిక మునగ పంటను మనము నారు పెంచుకోవడానికి కూడా అనువైనటువంటి సమయము. కందగడ్డ, అంటే కందగడ్డ అనేది మనకు కూడా ఒక కూరగాయ పంట, అవసరాన్ని బట్టి నీటి తడులు జూన్ మాసంలో ఇవ్వాల్సి ఉంటుంది. చేమగడ్డ విషయానికి వచ్చినట్లయితే దుక్కిలో, ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా చివికినటువంటి పశువుల ఎరువును వేసుకోవచ్చు. అదేవిధంగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఎరువును వేసి కలయదున్నాలి. తర్వాత విత్తన దుంపలను, చేమగడ్డలను 10 లీటర్ల నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు, అదేవిధంగా 25 ml మోరోకోటోపాస్ కలిపిన దారంలో బాగా చేమగడ్డలను ముంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనకు ఎకరానికి 300 నుంచి 400 చొప్పున చేమగడ్డ దుంపలు అవసరమవుతాయి. దాన్ని వరుసల మధ్య దూరము 1.5 అడుగు, అంటే 45 సెంటీమీటర్లు, దుంపల మధ్య దూరము 1 అడుగు, 30 సెంటీమీటర్లు ఉండే విధంగా జూన్ మాసంలో నాటుకోవచ్చు. పూల తోటలో విషయానికి వచ్చినట్లయితే చేమంతిని మనము జూన్ మాసంలో వేసుకోవచ్చు. అదేవిధంగా కనకాంబరాల మొక్కలను కూడా మనం జూన్ మాసంలో వేసుకోవచ్చు. తోట పంటల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో మనకు కొత్తగా వేసుకోవచ్చు, అంటే కొత్త మొక్కల్ని జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనకి రకాల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో దేశవాళీ రకాలు ఉన్నాయి, ఈస్ట్ కోస్టాలు, వెస్ట్ కోస్టాలు, అదే సంకర రకాలు, మనకి గంగా హైబ్రిడ్, గోదావరి గంగా అనేటువంటి సంకర రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి మనము కొత్త పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక ఎరువులు కూడా జూన్ మాసంలో కానీ వేసుకోవాలి. ఈ వేసేటప్పుడు ఎరువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 సంవత్సరాలు వయసు పడినటువంటి చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1.5 కిలో మిరోటో పొటాస్ని పశువుల ఎరువు వేపపిండితో కలిపి ఈ జూన్ మాసంలో కొబ్బరి చెట్లకు వేసుకోవాలి. జీడి మామిడి విషయానికి వచ్చినట్లయితే తొలకరి ప్రారంభంలో వర్షాలు పడిన తర్వాత చెట్ల పాదల్లో ఉన్నటువంటి గడ్డిని తీసివేసి మనకు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా కూడా మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటుకునేటప్పుడు

మొక్కల మధ్య దూరం కానీ వరుసల మధ్య దూరం కానీ 7 మీటర్లు 7 మీటర్లు పెట్టుకోవచ్చు, లేదా 8 మీటర్లు 8 మీటర్లు పెట్టుకొని కూడా మనము నాటుకోవచ్చు, లేదా 10 మీటర్లు 10 మీటర్లు పెట్టుకొని కూడా జీడి మామిడి పంటలను వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్య పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి మధ్యగాలిక అంటే మీడియం డ్యూరేషన్ పసుపు రకాలను మనం జూన్ మొదటి వారంలో వేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను కూడా మనము జూన్ 2వ వారంలో వేసుకోవచ్చు. మనము పసుపు కొమ్ములని, పసుపు అంటే పసుపు కానీ లేదా అల్లం కానీ కొమ్ముల ద్వారా రైజోమ్స్ అంటాం ప్రవర్ధనం చేస్తాము. వాటిని నాటుకునేటప్పుడు ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి, అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. కొమ్ము యొక్క బరువు 30 నుంచి 40 గ్రాములు బరువు ఉండాలి. ప్రతి పసుపు కొమ్ము కూడా అంటే 2 ఐ బర్డ్స్ అంటాం కనుపులు ఉండే విధంగా మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వాటిని మనము శుద్ధి చేసుకునే టైంలో 3 గ్రాముల రెడోమిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. దాంతోపాటు మలాథియన్ అనేటువంటి మందును కూడా మనకు 3 ml చొప్పున 1 లీటర్ నీటి కలుపుకొని దాంట్లో 30 నిమిషాల పాటు ఈ పసుపు కొమ్ములను బాగా నీటిలో ఉంచి తర్వాత తీసి నీడలో ఆరబెట్టుకొని నాటుకోవాలి. ఖచ్చితంగా శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇది జూన్ మాసంలో మనకు మధ్యకాలిక రకాలను దీర్ఘకాలిక రకాలను వేసుకోవచ్చు. అదేవిధంగా ఔషధ మొక్కల విషయానికి వచ్చినట్లయితే పామరోజా అనే మొక్కను జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆకరదుక్కిలో 1 ఎకరాకు 4 టన్నుల పసుల ఎరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కిలోల మిరోటో పొటాసు దుక్కులో వేసి పామరోజా మొక్కలను కూడా నాటుకోవడానికి అనువైనటువంటి సమయం. అశ్వగంధ కూడా మనము వేసుకోవచ్చు. నాటడానికి ఆకరదుక్కిలో 4 నుంచి 5 టన్నుల పసుల ఎరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 25 కిలోల మిరోటో పొటాసు ఎరువును వేసుకొని నాటుకోవచ్చు. లెమన్ గ్రాస్ అంటాం అంటే నిమ్మగడ్డి మరియు సిట్రోనెల్లా నాటడానికి కూడా అనువైనటువంటి సమయము జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దుక్కిలో 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పసుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 40 కిలోల మిరోటో పొటాసు చొప్పున వేసుకొని ఈ పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా జూన్ మాసంలో ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. జూలై మాసం విషయానికి వచ్చినట్లయితే జూలై మాసంలో మామిడిలో ప్రధానంగా మనకు కత్తిరింపులు అనేది చేసుకోవచ్చు. కత్తిరింపులు అంటే మనకు తెగులు సోకినటువంటి కొమ్మల్ని, మనకు అడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని శుభ్రంగా కత్తిరింపులు చేసేసేయాలి. కత్తిరింపులు చేసిన అనంతరం 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి, లేదా బోర్డాక్స్ పేస్ట్ ను కత్తిరింపు చేసినటువంటి ప్రదేశంలో పుయ్యాలి. సో అది మనకు జూన్ జూలై మాసంలో చేయాల్సినటువంటి పద్ధతి. ఇన్ మామిడిలో అరటి విషయానికి వచ్చినట్లయితే మనకి సిఫారసు చేసినటువంటి పద్ధతిలో ఎరువులు వేసుకోవాలి. కూరగాయ పంటలు జూన్ జూలై మాసంలో వేసుకోవాలంటే జూన్ జూలై మాసానికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసంలో మామిడి నిమ్మలు కత్తిరింపులు చేయడం అనేది ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి, అది ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా మన కూరగాయ పంటలను నారు తయారైనటువంటి కూరగాయ పంటలను మిరప, టమోటా, వంగ వీటిని మనకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువైనటువంటి సమయం అన్నమాట ఈ జూన్ మరియు జూలై మాసం. దానితో పాటు మనకి చేమగడ్డలో ఇనుపు ధాతు లోపం గమనించినట్లయితే ఇనుపు ధాతు లోపాన్ని సవరించుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు అదేవిధంగా 1 గ్రాము నిమ్మ ఉప్పు మనకి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి, 1 ట్యాంక్కి 1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా 1/2 నిమ్మకాయ రసాన్ని కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుము ధాతు లోపాన్ని చేమగడ్డలో నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త చిగురు అనేది రావడం అనేది మనము జూలై మాసంలో గమనించవచ్చు. ముఖ్యంగా నిమ్మ పంటలో గమనిస్తాము. ఈ నిమ్మలో సూక్ష్మ ధాతుల మిశ్రమాన్ని అర్కా సిట్రస్ స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడానికి అనువైనటువంటి సమయం. మనకి నేల సంపంగి అంటే మనకి ట్యూబరోజ్ అనే పంట వేసుకోవడానికి కూడా జూలై మాసం అనేది చాలా అనువైనటువంటి సమయము. ఈ నేల సంపంగి కూడా సాగు చేసుకోవచ్చు. చామంతిని కూడా జూన్ మాసంలో వేయకున్నట్లయితే జూలై మాసంలో కూడా వేసుకోవడానికి చాలా అను

0: అనువైనటువంటి సమయం అన్నమాట. అదేవిధంగా మనకు ఈ ఉద్యాన పంటలు, కూరగాయ పంటలు కావచ్చు లేదంటే పండ్ల తోటలు కావచ్చు, ఈ జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల పంటలను మనకు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు జూన్ మరియు జూలై మాసాల్లో ఈ ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించినట్లయితే మనకి తర్వాత మంత్లో అంటే ఆగస్టు వాటిలో అంటే మొక్క నాటుకునేటప్పుడే చారైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు రైతులందరూ పాటించి ఈ వాటిని కూడా ఉద్యాన పంటల సాగులో అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు జూన్ జూలైలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: కొబ్బరి ఆకులతో వర్మీ కంపోస్టు తయారు చేసుకునే విధానాన్ని గురించి తెలుసుకుందాం. వానపాముల్ని సేంద్రీయ వ్యర్థ పదార్థాల మీద వదిలి తయారు చేసిన కంపోస్ట్ ని వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువు అంటారు. వానపాములకి సేంద్రీయ పదార్థాలని ఆహారంగా వేసినప్పుడు అవి తిని విసర్జించే పదార్థమే వర్మీ కంపోస్ట్. దీనిలో మొక్కలకి కావలసిన అన్ని రకాలైన పోషకాలు, సేంద్రీయ రసాయనాలతో పాటు మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హ్యూమిక్ ఆమ్లం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా కలిగి ఉంటాయి. పంట భూములకి ఇవి వేసినప్పుడు నేల ఆరోగ్యాన్ని, భూసారాన్ని ప్రకృతి సిద్ధంగా పెంపొందించడమే కాక పంటల ఉత్పాదకతను పెంపొందించి వ్యవసాయం నిలకడగా ఉండేలా తోడ్పడుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఆధారిత వ్యర్థ పదార్థాల్లో కొబ్బరి తోటల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలో ఉంటాయి. సుమారు ఒక సంవత్సరంలో ఒక ఎకరా పొలంలోని కొబ్బరి తోట నుంచి 3 నుండి 4 టన్నుల ఆకులు ఉత్పత్తి అవుతాయి. ఈ కొబ్బరి చెట్ల నుంచి వచ్చే ఆకులు, కొబ్బరి టెంక, పీచు ఇటువంటి వ్యర్థాల్లో ఎక్కువగా అంటే 31% వరకు కూడా లిగ్నిన్ ఉండడం వల్ల వీటికి త్వరగా కుళ్లిపోయే గుణం ఉండదు. ఒకవేళ కుళ్ళినా ఈ ప్రక్రియకి సుమారుగా 12 నుండి 18 నెలల సమయం పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన జాతులైన వానపాములకు ఈ కొబ్బరి వ్యర్థలను త్వరగా కుళ్లింపజేసి వాటి నుంచి వర్మి కాంపోస్ట్ తయారు చేయగల లక్షణం ఉంటుంది. కేరళలోని కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 రకాల వానపాము జాతులను సేకరించి వాటిలో కొబ్బరి ఆకుల్ని త్వరితంగా కుళ్లింపజేసే గుణం కలిగి వర్మీ కంపోస్ట్ తయారు చేయగల వానపాములని ప్రయోగాత్మకంగా గుర్తించారు. వాటిలో దేశీయ రకాలైన ఆఫ్రికన్ నైట్ క్రాలర్, దీన్ని యుడ్రిలస్ స్పీసీస్ అనే వానపాము సమర్థంగా ఈ కొబ్బరి వ్యర్థాలని 60 నుండి 75 రోజుల లోపలే కుళ్లింపజేసి వర్మీ కంపోస్ట్ ని తయారు చేసింది. ఈ వానపాముని ఉపయోగించి కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా స్థానం కొబ్బరి వ్యర్థాల నుండి వర్మీ కంపోస్ట్ ను తయారు చేయడానికి ఒక శాస్త్రీయ సాంకేతిక పద్ధతిని రూపొందించారు. కొబ్బరి ఆకుల నుండి వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేసే పద్ధతిలో మొదటి మెట్టు వర్మీ కల్చరింగ్, రెండవది వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి. వర్మీ కల్చర్ అంటే వర్మీ కంపోస్ట్ తయారీ కోసం ఎక్కువ మోతాదులో వానపాముల్ని పెంచి ఉత్పత్తి చేయటం. ఈ పద్ధతిలో ఎండు కొబ్బరి ఆకుల్ని 15 సెంటీమీటర్ల పొడవు ఉండేలా చిన్న ముక్కలుగా చాఫ్ కట్టర్ సహాయంతో కత్తిరించుకోవాలి. ఈ ఆకు ముక్కల్ని కుళ్లబెట్టడానికి అదే పరిమాణంలో పశువుల పెడని 1:1 నిష్పత్తిలో కొబ్బరి ఆకు ముక్కలకి కలిపి 20 నుండి 30 రోజుల వరకు నిల్వ ఉంచాలి. నిల్వ సమయంలో ఈ మిశ్రమం త్వరగా కుళ్ళడానికి దీనికి ప్రతిరోజు కొద్ది కొద్దిగా నీటితో తడుపుతూ ఉండాలి. పాక్షికంగా లేదా పూర్తిగా కుళ్లిన ఆకుల్ని ప్లాస్టిక్ లేదా సిమెంట్ తో చేసిన తొట్టెల్లో లేదా సిమెంట్ గచ్చు నేల మీద 10 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే వరకు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బెడ్ల మీద ప్రతి 10 కిలోల కుళ్ళిన పదార్థానికి 50 చొప్పున కల్చర్ నుండి సేకరించిన యుడ్రిలస్ జాతికి చెందిన వానపాముల్ని వేసుకోవాలి. ఈ వానపాముల్ని పెంచే బెడ్లని ఎండ తగలకుండా ఎండుగడ్డితో లేదా తడిపిన గోనె సంచులతో కప్పి ఉంచి తరచుగా నీటిని చిలకరిస్తూ ఉండాలి. పచ్చి పేడను కలిపిన నీటిని కూడా అప్పుడప్పుడు బెడ్ల మీద చల్లుకోవచ్చు. ఒకటి రెండు నెలల్లో

వానపాములు వందల రెట్లలో పెరిగి పెద్ద ఎత్తున వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సరిపడినంత పొడవు, వెడల్పు, సుమారు 75 సెంటీమీటర్ల లోతు గల సిమెంట్ తొట్లని షెడ్లలో లేదా పూరిపాకల్లో లేదా షేడ్ నెట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. పశువుల పేడ, నీరు, కొబ్బరి ఆకులు, వానపాములు కంపోస్ట్ తయారీకి అవసరం కాబట్టి వీటిని ఎప్పుడూ కావలసినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇక తయారీ విధానాన్ని మనం చూస్తే, ఎండిన కొబ్బరి ఆకుల్ని 2 లేదా 3 ముక్కలుగా కత్తిరించి ఒక అడుగు ఎత్తు వరకు వర్మీ కంపోస్ట్ ట్యాంకుల్లో నింపుకోవాలి. కత్తిరించిన ఈ కొబ్బరి ఆకుల మీద పేడ మిశ్రమాన్ని ఒక సన్నటి పొరలాగా పోసి కొబ్బరి ఆకు అంతా కప్పి ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి ఆకుల ముక్కలు, పేడ మిశ్రమాన్ని 3 పొరలుగా ఈ వర్మీ కంపోస్ట్ తొట్టల్లో 75 సెంటీమీటర్ల వచ్చే వరకు అమర్చుకోవాలి. ఆకుల ముక్కలు, పేడ 10:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రతి 100 కిలోల ఆకులకి 20 కిలోల పేడ మిశ్రమం అవసరం అవుతుంది. ఇలా పరిచిన బెడ్ల మీద 20 నుండి 30 రోజుల వరకు ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా మిశ్రమాన్ని పాక్షికంగా కుళ్లబెట్టిన తర్వాత ప్రతి 100 కిలోల మిశ్రమానికి 100 చొప్పున వానపాముల్ని బెడ్ల మీదకి వదులుకోవాలి. వానపాముల్ని వదిలాక బెడ్లలోకి ఎలుకలు, పక్షులు, కొమ్ము పురుగులు ఇటువంటి కీటకాలు చేరకుండా నైలాన్ వల్తో కానీ లేదా వైర్ మెష్ సహాయంతో బెడ్లని కప్పి ఉంచుకోవాలి. ఎప్పుడు వర్మీ కంపోస్ట్ తొట్టెల్లో 30 నుండి 40% వరకు తేమ ఉండే విధంగా నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. నీటి శాతం ఎక్కువైనా కూడా వానపాములు మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత తేమ మాత్రమే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 60 నుండి 75 రోజుల తర్వాత బెడ్లలో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. వర్మీ కంపోస్ట్ తయారైనప్పుడు ఆకుల ఉపరితల పరిమాణం సగానికి పైగా తగ్గుతుంది. తయారీ కోసం వాడిన కొబ్బరి ఆకుల్లో 70% వరకు వర్మీ కంపోస్ట్ గా మారుతాయి. ఈ దశలో వర్మీ కంపోస్ట్ నుంచి వానపాములను వేరు చేయడానికి కంపోస్ట్ ని నీటితో తడపకుండా దగ్గరగా చేర్చి ఒక కుప్పలా పోగు చేసుకోవాలి. ఇలా పోగు చేసిన 2 వారాల తర్వాత ఈ వర్మీ కంపోస్ట్ నుంచి వానపాములు వేరవుతాయి. వీటిని వేరు చేసిన వెంటనే కుప్ప పైభాగం నుంచి వర్మీ కంపోస్ట్ ని వేరు చేసి నీడలో ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవచ్చు. కంపోస్ట్ కింది భాగంలో మిగిలిన వానపాముల్ని వేరు చేసి ఆ తర్వాత వర్మీ కంపోస్టింగ్ కి వాడుకోవాలి. ఆకుల కాడలు, మిగతా గట్టి భాగాలు కూడా పాక్షికంగా విచ్ఛిన్నం కావడం వల్ల వీటి నుండి కంపోస్ట్ తయారవదు. ఇలా మొదట వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియలో మిగిలిన భాగాలను రెండోసారి ఈ ప్రక్రియకు గురి చేసి వర్మీ కంపోస్ట్ ని తయారు చేసుకోవచ్చు. బయో ష్రెడ్డర్ యంత్ర పరికరంతో ఎండిన కొబ్బరి ఆకుల్ని వాటి కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. కత్తిరించిన ఈ చిన్న చిన్న ముక్కల్ని పేడ మిశ్రమంతో కలిపి ఇప్పుడు చెప్పిన విధంగా వర్మీ కంపోస్ట్ తొట్టెల్లో ఒకదానిపై ఒకటి పొరల్లాగా వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఈ పొరల్లో ఉంచిన చిన్న ఆకుల ముక్కలు గట్టి పడకుండా మధ్య మధ్యలో కత్తిరించని ఆకుల్ని లేదా కొబ్బరి పీచుని కూడా వేసుకోవచ్చు. ఇతర వ్యవసాయ పంటల నుంచి వచ్చే వ్యర్థాలని కొబ్బరి ఆకులతో కలిపి వర్మీ కంపోస్ట్ ని తయారు చేసుకోవచ్చు. అరటి, అనాస, చెరకు ఇటువంటి పంటల నుంచి వచ్చే వ్యర్థాలని 25% వరకు తీసుకుని దానికి 75% కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు కలుపుకోవచ్చు. దేశీయ రకానికి చెందిన యూడ్రిలస్ వానపాముల ద్వారా కొబ్బరి ఆకుల నుంచి ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ ముదురు గోధుమ రంగులో చిన్న చిన్న గుళికల్లాగా ఉంటుంది. అధిక కర్బన నిష్పత్తి అంటే 10 నుండి 17%, సేంద్రియ కర్బనం 18 నుండి 20%, హ్యూమిక్ ఆమ్లం 10 నుండి 13% కలిగి ఉంటుంది. మొక్కలకి కావలసిన సేంద్రియ ఖనిజ లవణాలైన నత్రజని 1.8 నుంచి 2.1%, భాస్వరం 0.21 నుంచి 0.3%, పొటాషియం 0.16 నుండి 0.4% ఉంటాయి. ఈ సేంద్రియ ఎరువు 6 నుండి 6.2 ఉదజని సూచికను కలిగి 160 నుండి 170% వరకు నీటిని పట్టి ఉంచే గుణాన్ని కలిగి ఉంటుంది. మొక్కల పెరుగుదలకి, అభివృద్ధికి అవసరమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం, జిబ్బరిల్లిక్ ఆమ్లం, ఫీనాల్స్ వంటి హార్మోన్లు కూడా ఈ వర్మీ కంపోస్ట్ లో అత్యధిక స్థాయిలో ఉంటాయి. అనేక రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని మొక్కలకి అందే విధంగా నేలలో స్థిరీకరిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు భూమిలో లభ్యమైన భాస్వరాన్ని కూడా కరిగించి మొక్కలకి అందజేస్తాయి. సెల్యులోజ్ వంటి పదార్థాలను విచ్ఛిన్నం చేసి

0: ఎదుగుదలకు తోడ్పడే ఫ్లోరోసెంటా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ వంటి బ్యాక్టీరియా జాతులు కూడా ఈ వర్మీ కంపోస్ట్ లో ఉంటాయి. ఇక ఈ వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల కలిగే లాభాల విషయానికి వచ్చినట్లయితే, ఇది పంట పొలాలకి వేయడం వల్ల నేల భౌతిక లక్షణాలైన నీటిని పట్టి ఉంచే గుణం, గాలి ప్రసరణ గుణం పెరిగి మట్టి కణాలు తేలికపడి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందుతాయి. మారిన నేల భౌతిక జీవ లక్షణాల వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. వర్షాధార భూముల్లో భూసారంతో పాటు నేలకు నీటిని పట్టి ఉంచే గుణం పెరిగి పంటల ఎదుగుదలలో ఈ ఎరువు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని అన్ని రకాల వ్యవసాయ ఉద్యాన పంటలకి వాడుకోవచ్చు. కాబట్టి ఈ కొబ్బరి ఆకులతో వర్మీ కంపోస్ట్ ని తయారు చేసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు జానపద గేయం వింటారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుంచి ఏ పాట వినాలన్నా
1: ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి అందించిన బెస్ట్ ట్రాక్.

ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: హైదరాబాద్ హైదరాబాద్ ప్రకటించిన ప్రకటించిన అంశం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి పేదరిక నిర్మూలన సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: సమానత్వమే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు నేడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. భరతమాత గర్భంలో పుట్టిన ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం అందాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే అంత్యోదయ అంటే దేశంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రగతి పథంలోకి దేశ ప్రజల్ని నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత పరిపాలన పేదరిక నిర్మూలనలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దళారీల వ్యవస్థను రూపుమాపుతూ జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ అనే వ్యవస్థ ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతోంది. పేదరికంపై సమూలమైన దాడి చేస్తూ ప్రతి పౌరుణ్ణి స్వయం సమృద్ధినిగా మలచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బృహత్తర వ్యూహాలు

0: అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూల స్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖ అధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
1: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద ఆర్థిక భారం తగ్గించాలి. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోల బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయటం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81 కోట్ల 35 లక్షల లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందటం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చక్రం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో

0: ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదే విధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, UNDP, గ్లోబల్ MPI మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే 2 కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ 2 ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే, సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారి ద్వారా.
2: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా కె రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోను షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా 3 అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చించి వారి తాలూకు నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకుని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయార్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. 2వ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. 3వ అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు. అలా వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడా ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని

మీరు వింటున్నారు 102.7 మెగా హెచ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నారు. నీ మనసు నాకు తెలుసు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడు వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి మెసేజెస్లో పంపించినటువంటి సాంగ్స్ ఇప్పటి నుంచి విందాం. శ్రోత్ర కోరిన పాటలు ఇప్పుడు వింటున్నారు. ప్లీజ్ ప్లే వానా మూవీలోని ఇది నా ఒక పాట, ఎదుట నిలిచింది చూడు, ఈ సాంగ్ మా కోసం ప్రజెంట్ చేయండి అంటూ కోరుతున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్ హలో నమస్తే అండి, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమిళ నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ ఆర్జిఎస్ అందరికీ నమస్కారంతో రాస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున, చిన్ననాటి స్నేహితులు అందరి తరపు నుంచి కూడా ఏదైనా ఒక మంచి పాటను కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, శుభ సాయంత్రం అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మాకు ఏదైనా ఒక చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరిన శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దు మైలారం నుంచి కోరుతూ ఉన్నారు వీళ్ళంతా. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. సింగపూర్ ఎఫ్ఎం వారికి నమస్కారాలు, ఈరోజు మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. ఆకాశవాణి వారికి నమస్కారాలు, మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ మరియు రేడియో శబ్ద మిత్రులందరికీ కూడా పేరు పేరున దయచేసి నమస్కారాలు తెలుపుకుంటూ మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం వాన చిత్రంలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విందాం ఈ పాట.

వాన. ఈ చిత్రంలోని ప్రతి పాట అద్భుతమే. కేకే గారి గానంలో, శరవేణిల గారి రచనలో. ప్రతిసారి కూడా ఈ శరవేణిల గారి పాటలు వింటూ ఉంటే ఎంత మధురంగా అనిపిస్తాయో కదా. వీరి రాసినటువంటి పాటలు అర్థాలే వేరబ్బా. వీరు పాటలకు ఎంచుకున్న తీరే వేరు. నిజం కదా. ఈ పాట వింటుంటే మీకేమనిపించింది, నాకేమనిపించిందో మీకు చెప్తా. శరవేణిల పాటలను ఇంతకు భిన్నంగా చూడాల్సిన పనే లేదు. కాకపోతే మంచి పదాలు, సందర్భానుగుణ వ్యక్తీకరణకు ఆయన పడినటువంటి తపనను మెచ్చుకోక తప్పదు. మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏ పాట అయినా సరే సందర్భోచితంగా ఉండాలి, పాత్రోచితంగా ఉండాలి, సహజంగా ఉండాలి అని. అంతేకాదు, దర్శకుడు చెప్పే కంటెంట్కు సరిగ్గా సూట్ అవ్వాలి పాట. అలా సూట్ అయ్యే కోణంలో శరవేణిల రాసినటువంటి అద్భుతమైనటువంటి పాటల్లో ఒక పాట వాన చిత్రంలో, ఆ చిత్రానికి సందర్భానుగుణంగా రాసినటువంటి పాటల్లో ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ పాట. వింటూనే ఉండండి 102.7 MHz పై సువీట్ సాంగ్స్ వింటూ ఉన్నారు. విందాం వింటూనే ఉన్నాం మన సింహపురి ఎఫ్ఎంలో 102.7 MHz పై. ఇప్పుడు మరొక శ్రోత పంపినటువంటి మెసేజెస్ చదువుతాను. మా అందరి కోసం డాడీ చిత్రంలోని ఏదైనా పాటను ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న వాళ్ళు రమాదేవి మరియు ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి. ఎఫ్ఎం సింహపురి వారికి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, మీకోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో మా కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, పూర్ణమ్మ, రవణమ్మ, మౌనిక, మా అందరి కోసం ఏదైనా పాట ప్రసారం చేయండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీకు ఉన్నట్లే మంచి పాట వచ్చేస్తుంది. అలాగే సింహపురి ఎఫ్ఎం ఆర్జీ గారికి అభిరుచికి స్వాగతం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. కర్నూలు నుంచి బ్రహ్మయ్య, మేడం మా కోసం, మా ఫ్రెండ్స్ అందరి కోసం ఏదైనా పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలతో గుడ్ ఈవినింగ్, హలో, అభిరుచికి స్వాగతం అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మీకు మా అందరి కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కొడమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. ఇంతవరకు చదివిన శ్రోతలందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాము. డాడీ మూవీ నుంచి విందామా మరి.

డాడీ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు కదా, ఎస్ఏ రాజ్ కుమార్ కంపోజ్ చేసినటువంటి చక్కటి పాట విన్నారు. వెంటనే ఉండండి, 102.7 MHz పై బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. నమస్కారం అండి, హలో అభిరుచికి స్వాగతం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మా అందరి కోసం మా కోసం సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, కోరుతున్న వాళ్ళు

0: జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: ప్రియ విద్యార్థి, దీక్షాంత సమారోహ అప్నే ఏక్ విశేష ఉత్సాహ ఔర్ ఉల్లాస్ కా సంచార కర్ రహా హై. ఇస్ విశ్వవిద్యాలయ సే అప్నే జో అనుభవ ఔర్ కుశలతా పాయే ఉస్కే బల్ పర్ ఆప్ అప్నా భవిష్య సామాన్యే కే లియే ఆగే బఢేంగే. అప్నీ బెహతరీ కే సాథ్ హీ అప్నే సమాజ్ ఔర్ దేశ్ కే లియే భీ ఆప్కో సక్రియ యోగదాన్ కర్నా హై. యే భావ్ ఆప్కే దిల్ దిమాగ్ సే కభీ ఓజోన్ నహీ హోనా చాహియే. ఆప్కో ఏసే భారత్ కా నిర్మాణ మే సహాయతా కర్నీ హై జహాన్ వికాస్ సమతా పూర్వక్ హై ఔర్ కోయీ భీ పీచే నా ఛూటే.
0: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
2: ఆజ్ హమారా భారత్ ఆత్మ నిర్భర్తాకే రథ్ పర్ సవార్ హోకర్ వైశ్విక్ కురుక్షేత్ర మే హుంకార్ భర్ రహా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి ఇస్మే గుజరాత్ భారత్ కే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ కా ఏక్ మహత్వపూర్ణ స్తంభ బన్కర్ ఖడా హోగా ఔర్ జిస్ తరహ సే గుజరాత్ అప్నీ రిమార్కేబుల్ గ్రోత్ జర్నీ కో ఆగే బఢా రహా హై ముజే పూరా విశ్వాస్ హై కి యహ రాజ్య భారత్ కి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఔర్ టెక్నాలజికల్ ఎక్సలెన్స్ కో ఆగే బఢానే మే ఏక్ లీడింగ్ రోల్ ప్లే కరేగా.
0: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: Who will take lead of that benefit? Who is the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen.
0: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు.

విన్న ఈ పాట ఆషికి చిత్రం నుంచి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడారు. గీత రచన సమీర్. తర్వాత '1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట. గీత రచన జావేద్ అఖ్తర్.

మీరు ఇంతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

కృతజ్ఞులైన ఆకాశవాణి శ్రోతలకు హార్దిక అభివాదాలు. శివనామం చాలా గొప్పది, మహిమాన్వితమైనది. శివ శివేతి శివేతి శివేతి వా, భవ భవేతి భవేతి భవేతి వా, హర హరేతి హరేతి హరే.

సకల సన్మంగళాన్ని ప్రసాదించేది శం. శం కరోతి ఇది శంకర అని కదా, సర్వ సుఖాలను సర్వ శుభాలను కలిగించేవాడు కనుకనే శంకరుడు అని పేరు వచ్చింది అతనికి. ఆయన బోడా శంకరుడు. ఒక్క మారేడు దళం, ఒక్క నీటి కణం వేస్తే చాలు, కోరినవన్నీ ఇచ్చే కోమల హృదయుడు.

అంత సులభుడు. ఆ కైలాసవాసం లీలా విలాసాలు అనంతమైనవి. అభిషేక ప్రియుడైన ఆ గంగాధరుని నమ్మి సేవించి తపించి తరించిన భక్తులు ఈ పుణ్యభూమిలో కోకొల్లలో ఉన్నారు. ఆ కాంచీక్షేత్రంలో, దక్షిణ భారతదేశంలోని కామాక్షి అమ్మవారు నెలకొన్న కాంచీక్షేత్రంలో పావన వైశ్య కుటుంబంలో జన్మిస్తాడు ఈ తుంబురుడు.

ఆ పరమశివుని కరుణామృత రసప్రవాహంలో తృప్తిగా తానమాడి తరించిన భక్త శ్రీయాళుడు త్యాగమయ దివ్య చరిత్రను ఈరోజు గానం చేసుకుందాం. యథాశక్తి శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆశీర్వదించగలరని ప్రార్థన. పరమ తపోధన నిలయమై వెలయుబ

అది హిమాలయ పర్వతాలకు దక్షిణాన వెలిసిన బద్రీవనం. పరమ పవిత్రమైన పుణ్యభూమి, సెలయేళ్లతో పచ్చని వాతావరణంతో ఎంత బాగుండేదో. మునిజన నివాస యోగ్యమై తపసిద్ధికరమైన చోటని ప్రసిద్ధిగాంచింది. అతి ప్రశాంతమైన ఆ సుందర వనంలో కోపానికి మారురూపమైన దూర్వాసో మునీంద్రుడు తన సహజమైన కోప ప్రవృత్తిని తగ్గించుకుని ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని ప్రశాంత చిత్తంతో జీవితం గడుపుతూ ఉన్నాడు. అది మాధ్యానిక సంధ్య. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్య వాచుకున్న మునిరాజు దేవతార్చనము, పితృతర్పణము, దేవతార్చనం అన్ని ముగించుకుని నిత్యకర్మలన్నీ ఆచరించి పర్ణశాలలో కూర్చుని హవిశేషమైన భగవన్ నివేదనమైన ఆ నివ్వెరవడ్ల పాయసం, మధురమైన పాయసం ఉన్నదే, దాన్ని అతను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు లేడి కూనలకు తినిపిస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని అమాయకంగా ముని మన సాకట్టుకుంటూ ఆ మధురమైన పాయసాన్ని చప్పరిస్తూ ఆనందిస్తున్నాయి ఆ లేడి కూనలు. వాటిని చూస్తూ ముని కూడా ప్రశాంతంగా ఉన్నాడు. అదే సమయంలో తుంబురుడనే ఒక ప్రమదుడు భార్యతో హేమకూటంలో శివార్చన ముగించుకుని గోకర్ణ క్షేత్రం వెళదామని విమానంలో వెళుతూ ఈ బదరీవనం పైనుంచి వెళుతున్నది విమానం. దిగో ఈ దృశ్యం చూశాడు. దేవి ఇల్లలా, దూర్వాసోమునుడేమిటి, ఇంత ప్రశాంతంగా ఉండడం ఏంటి, ఇదే నా కళ్ళకి నేను నమ్మలేకపోతున్నానే, ఇదేదో సుదినంలా ఉన్నదే అని తన ఆనందానికి గుర్తుగా చిటిక వేశాడు. ఆ చిటిక శబ్దం మాత్రానికే ఆ లేడి పిల్లలు బెదరి అదరి పాయసపు గిన్నెను కాలుతో తన్ని దిక్కులకు పారిపోయినాయి. అసలే దూర్వాసుడు, ఈ దురాగతమంతా ఆయన చెవిన పడింది. ఒక్కసారి చూస్తే పైన విమానంలో కనిపించాడు ఆ తుంబురుడు. ఇరా దుర్మార్గుడ, గంధర్వుడునని గర్భమా, ఆలి వెంట ఉన్నదని మదమా, ఓరి దురాత్మా, ఓరి దురాత్మ, పాపమతి నోగిరముంది జింకకూనలన్ క్రూరత చేత చిట్టమిడి కూటికి దూరమర్తువే, అహంకారము నెత్తికెక్కెని వికారపు చేష్ట సహింతునే, దురాచార ఫలము గొమ్ము నర జన్మము నందెదుగాత మేదిని. దుర్మార్గుడా, పైసాన్నం తినే పసికూనులకు ఈ పూట తిండి లేకుండా చేశావు కదరా, అమాయక జీవుల్ని ఏం పాపం చేశాయిరా, ఏ తల పొగరెక్కిందా, నా వంటి వానితో నీ చెలగాటం చేసిన దుష్కర్మకు తగిన ఫలం అనుభవించవలసిందే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మం శుభాశుభం, కాబట్టి ఇదే నా శాపం విను, నీ గంధర్వ శక్తులన్నీ ఒడిగిపోయి ఒక సామాన్య మానవునిగా భూలోకంలో జన్మింతుగాక.

అని శాపజలాన్ని విడిపించాడు. ఆ శనిపాతం లాంటి శాపవాక్కు విన్న ఆ తుంగురుడు నిలువెల్ల కంపించిపోయి విమానం దిగి వచ్చి మునిరాజు కాళ్ల మీద పడి, గురుదేవ, మీ యొక్క ఈ భూతదయాపరతకు నేను తట్టుకోలేక నా ఆనందానికి గుర్తుగా చిటిక వేశాను. ఆ నా చిన్న పాపమే లోపమై తన నోట శాపమై ఈ విధంగా బాధిస్తున్నది. మన్నింపుడు చేసిన అపరాధం.

స్వామి మన్నించండి, నే చేసిన పాపం చాలా చిన్నది, మీరు నాకు విధించిన శాపం అనల్పమైనది. మునునాథ కరుణాసనాథ, అవశ్యం అవభోక్తవ్యం తప్పదు కదా, మీ శాపవచనానుసారం భూలోకంలో జన్మించిన నాకేం బాధ లేదు. కానీ నిరంతర శివార్చనా ధురంధరుడైన పరమభక్తుల ఇంట్లో నాకు జన్మనివ్వండి అని ప్రార్థించాడు. అప్పటికే ముని మనస్సు మెత్తబడింది. ఉత్తమస్య క్షణస్య కోపమని మంచివారి కోపం కొద్దిసేపు ఉంటుంది. నాయనా తుమ్ముర, ఏదైనా మన చేతిలో లేదు శివానుగ్రహం. నేను విధించిన శాపాన్ని నిద్ర మేలు కాంచి వచ్చినట్టుగా అనుభవించినా నీ ఇల్లాలు నా ఆశ్రమంలో ఉంటూ తన సేవలు చేసుకుంటూ తరిస్తుంది, వెళ్ళిరా, అంతా నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించారు. మౌని అమోఘ శాప మహిమ, మౌని అమోఘ శాప మహిమ, ధనించ మహీతలానా మౌని అమోఘ శాప మహిమన్ జనీంచ మహీతలాన తామానవుడవుచు తుంబురుడు ఉమావరపాద గభీర భక్తి బాధో నిద్రత్తమట్లు చిరుదండడు వైశ్యకులమునందు కాంచీ నగరాది దేవత అచించ పురాకృత పుణ్యరూపమే. అడ్డులేని దూర్వాసుని యొక్క శాప కారణంగా తుంబురుడు భూలోకంలో దక్షిణ భారతదేశంలో ఒక పావన వైశ్య కుటుంబంలో కాంచీ క్షేత్రంలో జన్మించాడు. చిరుతొండడు అన్న పేరుతో ద్రవిడ సంప్రదాయంలో చిరుతొండ నంబియార్ అని కూడా అంటారు. మోక్షదాయకములైన ఏడు మోక్ష క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. గజేంద్రుడు రక్షించిన వరదరాజస్వామి విష్ణు కంచి, అలాగే ఏకామ్రనాథ స్వామి పేరుతో శివుడు శివకంచిలో ఉంటారు. అలాంటి శివకేశ్వరులకు అభేదం అని చెప్పి గొప్ప పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో కంపానదీ తీరంలో వెలసింది ఆ కాంచీ పట్టణం. వీరశైవ వ్రతాచారులైన మహాభక్తులు అనేక మంది ఆ కాంచీ క్షేత్రంలో కులువై ఉండేవారు. ఆ కాలంలో సకల వైభవాలకు లక్ష్మీ నివాస యోగ్యమై పాడి పంటలతో అలరారేది ఆ ఏడు వాడల వైశ్య కుటుంబాలు కూడా వ్యాపార వృత్తి చేస్తూ ఉండేవారు. అంటే అది పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది. శ్రీలలరు వైశ్యవరుల కాపురము చిర

అప్పుడు ఆ క్షేత్రంలో 1000 వైశ్య కుటుంబాల వారు ఉండేవారట. వాళ్ళంత సంపన్నులు, ఐశ్వర్యంలో కుబేరులు, ఇక దానంలో కన్నులు మించిన వాళ్ళు, సదాచార పరాయణలు, జ

చిరుతొండని సతీమణి త్రివేంగనాంచి మగని మనసరిగిన మానినీయమణి పాతివ్రత్యానికి మారుపేరు శివభక్తురాలు. కనుక నిత్యమూ శివునకు ఆవు పేరుతో ఆవు పాలతో అభిషేకం చేసి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణువు, స్తోత్ర ప్రియో భాను అని చెప్తారు కదా, అలాంటి అభిషేక ప్రియుడైన శివుడికి చక్కని ఆవు పాలతో అభిషేకం చేసి మహాదేవునికి ప్రీతికరమైన తుమ్మి పూలని ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అవి మాలలు కట్టి స్వామిని అలంకరించి ఆనందిస్తూ అమ్మవారిని కూడా ప్రార్థించేది.

ఆ దంపతులు ఇరువురు ధర్మబద్ధమైన జీవిత గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ చక్కగా సంసార యాత్ర సాగుతున్నది. వారి అన్యోన్య దాంపత్య వృక్షం పుష్పించి ఫలించింది. ముగ్గుల మూటగడుతూ పాలబుగ్గల చిన్నవాడు ఒకడు ఉదయించాడు. అతనికి శ్రీయాళుడు అని పేరు పెట్టారు. కారణం కూడా ఉన్నది. ఆ గారాల బిడ్డ ముగ్గులు మూటగడుతూ శుక్లపక్ష చంద్రుల దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. శివభక్తులు ఒక తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ భక్తి సంక్రమించింది. మంచి సంస్కారం భక్తి ఆ పసిపానలో వికసిస్తూ ఉన్నాయి. చిన్నతనంలోనే గంగాధరుని గుణగణాలు పాడుతూ ఆడుతూ ఆ ధర్మ భక్తుడైనాడు. ఇక చిరుదొండ నంబి షట్కాల శివార్చనా పరుడు కంచిలోని ఏకాంబరనాథ స్వామిని అర్చిస్తూ గొప్ప వీరశైవ వ్రతం గడించాడు. ఇంటికొచ్చిన అతిథి ఏం కోరినా లేదనకుండా ఇవ్వడం అతని తిరుగులేని వ్రతం. భగవదాజ్ఞగా భావిస్తూ మాట తప్పక మధుర జీవితం గావిస్తున్నాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక జంగదేమర వచ్చాడు శివనామం చేసుకుంటూ.

ఆ వచ్చిన జంగమై ఇలా పాడుకుంటూ వచ్చు. కచ్చమునందు ముదికావిదుకూలము మేనా నాల్క పంచాక్షరి పాండిసీమ నగజార్చిత లింగము కంఠమందు రుద్రాక్షసరాల్ విభూతి మీదాల్చి గర్వమతిన్ శివార్చనా దీక్షితుండు ఒక్క జంగమరుదించే

0: లంకలో జోలే కాషాయ వస్త్రాలు కప్పుకుని నాలుగుపై పవిత్ర పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మెడలో రుద్రాక్షాలు వేసుకుని అరచేతిలో పార్థివలింగాన్ని ధరించి శరీరమంత విభూతి ధరించిన ఒక జంగమ శివయోగి సగర్వంతో చిరుతొండరింటికి వస్తున్నాడు. శిట్టి ఆ జంగమయ్యను చూసి భక్తితో సత్కరించి సేవలు చేశాడు. ఆ శివయోగి అంతా శివుని కృప అని దీవించి ఆ శిట్టి వినయంగా పాదాల వైపు పడ్డాడు. ఆనాడు తన ఇంట విందారగించిన ఆతిథ్యం అందుకుని కృతార్థులు చేయమని ప్రార్థించాడు వినయంగా. నాయన సరే సంతోషం, నాకు ఒక నియమం ఉన్నది విను.
1: వినవయ్యా మామక నిత్యం వ్రత విశేషము

శెట్టి గారు విన్నావా, సనాతనంగా మా ఇంట్లో ఒక వ్రతం ఉన్నది. ప్రతిరోజు ఈ పార్థివలింగానికి, మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఈ పార్థివలింగానికి తూమెడు చెరుకు రసం కావాలి. అది నువ్వు సిద్ధపరచగలిగితే తప్పకుండా నీ ఇంట విందారగిస్తాను. ఇది నా గురుదేవుల ఆజ్ఞ, ఆగమశాస్త్ర విధానం. శివప్రీతికై నియమంగా వ్రతం చేస్తున్నాను, నువ్వు ఏర్పాటు చేయగలుగుతావా నాయనా? సంతోషం స్వామి, తప్పకుండా. తమరు పూజామందిరంలో ఏర్పాట్లు చేసుకోండి, తమరు కోరిన ఆ చెరుకు రసాన్ని అనంతకాలంలో సిద్ధపరుస్తాను అని, తాను న్యాయంగా సంపాదించిన వ్యాపారంలో న్యాయంగా సంపాదించిన ధనాన్ని కొంత తీసుకుని పరుగు పరుగున ఆ కంపానదీ జలంతో పెరిగిన ఒక చెరుకు తోట దగ్గర వెళ్ళాడు. ఆ రైతుతో సంప్రదించి తూమిడి చెరుకు రసానికి ఎన్ని గడలు కావాలని శెట్టిగారు ఒక 100 గడలు తీసుకోండి అన్నారు. ఆనాటి కొలత ప్రమాణం అది. 100 చెరుకు గడలు పిండితే వచ్చే రసం తూమెడు. కొసరక బేరమాడక ధనాన్ని ఇచ్చాడు. రసభరి దక్షు కండముల రజ్జువులను బిగించి, రసభరి దిక్షు కండముల రజ్జువులను బిగించి మోపుతా పైనెత్తుకున్న వ్రేగై బోరగిలబడిల్టరు పసజడియున్న బేరిగని బాసటయ్యై ఇలు చేర్చే వేదయారసనిధి రాజమౌళి మీ గ్రమ్మగ చెమ్మట లేగే అత్తరి. నూరు గడల మోపు కట్టి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. బరువు ఎక్కువై బోర్లా పడ్డాడు. పడుతూ కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆ నాలుకకు శివనామాన్ని అలవాటు చేశాడుగా, శివ అంటూ పడిపోయాడు బరువు ఎత్తుకోలేక. అక్కడ దగ్గరలోనే పరమ కరుణారసమూర్తి, నమ్మిన వారి బాలిట ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్వామి ఒక కూలి బరువులు మోసేవానిగా దొరలో కనిపించాడు. అయ్యా, తమకు శక్తి కానిది, శక్తికి మించి ఎందుకు చేసుకుంటారు, ఇవ్వండి అని ఆ 100 గడల చెరుకు మోపును తాను ఎత్తుకుని అవలీలాగా అనతి కాలంలో ఇంటికి చేర్చి వెళ్ళిపోయినాడు. అతని ఇల్లు ఆలోచింది, నాయన ఎవరయ్యా నీవు, కాస్త ఎండని పడొచ్చు, కాస్త మంచిలో తీసుకోమంటే, అమ్మా ఇంకా నేను చాలా బరువులు ఎత్తాలి, వీలున్నప్పుడు తీసుకుంటాలే అని వెళ్ళిపోయాడు. అక్కడ కాసేపటి శెట్టిగారి ఇంటికి చేరాడు. ఏమే వచ్చాడా? వచ్చాడు, ఇచ్చాడు, తర్వాత పనులు చూడండి అన్నారు. వెంటనే చీగాను గాడించి ఆ చెరుకు రసాన్ని సిద్ధపరచి పూజామందిరంలో ఉన్న జంగమయ్యకు సమర్పిస్తే ఆయన మహానంద తృప్తి పడ్డాడు. శివ అనుగ్రహ ప్రతి రాస్తున్నాయన, మహాభక్తుల ఇంట్లో ఇవాళ నాకు ప్రసాదం దొరికింది అని చూస్తూ అభిషేక ప్రియుడైన శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఒక్కొక్క పదార్థానికి ఒక్క ఫలితం చెప్పారు. విభూతి అభిషేకం చేస్తే మోక్షమని, మంచినీటి తపోభిషేకం చేస్తే జ్ఞానమని ఇలాగ రకరకాలుగా చెప్పారుగా. ఆనాడు ఆ పార్థవలింగానికి తన ఇంటి నియమం ప్రకారం చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఇది జరిగింది సంఘటన. అది అలా ఉంచితే ఒక్కసారి అందరం కైలాస పెడదాం. అక్కడ పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. అమ్మ పార్వతీమాత పక్కన కొలువు ఉన్నది. నంది భృంగి ప్రమదగడమంతా ఉన్నారు. అప్సరభామి నాట్య విలాసం జరుగుతున్నది. స్వామి చూస్తున్నారనుకుంటున్న మంత్రలీనంగా ఆయన దృష్టి వేరు కదా, యోగి కదా. స్వామివారికి చెమట పట్టింది. అక్కడ వచ్చిందో చిక్కు. అమ్మవారు చూసింది. ఎంతైనా ఆమె కూడా స్త్రీయే కదా, అనుమానం మొదలైంది. స్వామి, ఈ చెమటలేమిటి అని అనుమానించింది పార్వతి నిండు సభలో. దేవి, అమరల తాంగినాట్యము మహానట, అమరల తాంగినాట్యము మహానట, మెయ్యి మరిపించెనో ఇటు చెమర చితువంచు గౌరి తన చేత సరోజము చేత ముత్తే ఆ సుమశర వైరి నేత్రముల సోన మరందర జాలు చింద. దేవి, నాలో సగమైన నీవే ఇలా నన్ను అపార్థం చేసుకుని నిండు సభలో విమర్శిస్తే ఇక దేవేంద్రుడు విష్ణు వీళ్ళంతెంత? అసలు జరిగిందేమిటో విను. భూలోకంలో నా ప్రియభక్తుడైన చిరుతొండ నంబి ఇంటికి వచ్చిన జంగమయ్య కోరిక మేరకు చిరుగడల మోపు తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ మోసుకోలేక నన్ను తలుచుకున్నాడు. వెళ్ళా సేవ చేసి వచ్చాను అన్నది. అవునా, మీ భక్తుడు అంత గొప్పవాడా? అతని భక్తి పటం అంత గొప్పదా? ఒక్కసారి చూడాలని ఉంది స్వామి. ప్రియతమా, అలాగే తప్పకుండా వెళదాం అని అతని యొక్క భక్తి పరీక్షకై అమ్మగారు అయ్యవారు మొత్తం భూలోకాన్ని బయలుదేరుతున్నారు. భూలోకంలో కాంచీక్షేత్రంలో నా ప్రియభక్తుడైన ఈ చిరుతొండ నంబి యొక్క భక్తి పటిమ చూస్తూ ఉండేలా ఉంటుందో అని పరమశివుడు ఒక్కసారి ఇంద్రుణ్ణి కోరాడు. మాఘవ
శాపింపు బుడా. దేవేంద్ర వరుణదేవుణ్ణి పిలిచి ఈ దగ్గర ఉన్న ఆ పుష్కల ఆవర్తిని అనే మేఘాల తాలూకు కట్లు విప్పి కాంచీ క్షేత్రం చుట్టూ 3 యోజనాల దూరంలో 3 వారాల పాటు 21 రోజు ఏనుగు తొండం పాటి లావుధారలతో వాన కురిపించు వెళ్ళు అని శివుడు ఆజ్ఞాపించాడు. చిత్తం అని దేవేంద్రుడు శివుని ఆజ్ఞ తీసుకుని, శివుని ఆజ్ఞ లేనిది చేయమనే కుట్టదంటారు కదా, వెంటనే దేవేంద్రుడు వెళ్ళాడు. వరుణదేవుడితో సంప్రదించి పుష్కలావర్తనాది మేఘాల యొక్క కట్టు తెంచారు. అవి పరుగున కాంచీ క్షేత్రం చుట్టూ అలముకున్నాయి. అది మిట్ట మధ్యాహ్నం. నగరమంతా మంచి అలజడిగా ఉన్నది. ఒక్కసారి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. నింగిని నీలి మేఘములనేకము ఏకముగాగనయ్యే, నింగిని నీలి మేఘములు అనేకములేకముగాగనయ్యే, వేభంగుల ఇంద్రజాపము అవస్థలి వన్నెలు చిన్నెలోనే, తిన్నుంగనరాక కంచిపుర జనులు ఇడుమలబడి. ఒక్కసారి ఆకాశంలో చిన్న చిన్న మబ్బు తునుకలన్నీ కలిసి పెద్ద వానగా మారి ఇక అందాల హరివిల్లు సప్తవర్ణాల మాలిక చేరింది ఇంద్రధనస్సు. కాంచి నగరమంత గాఢాంధకారం. మోకాళ్ళ లోతులు దాటి పీకరోతుల దాకా నిండిపోతున్నది. వాన ఉధృతం అయింది. ప్రజలంతా హడలిపోయినారు. ఆపాటి ఈపాటి కొంపాగోడు వరదలో కొట్టుకుపోతున్నాయి. ఏం చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తుగా ఉన్న ఏకాంబరనాథ స్వామి గుడిలో కొంతమంది, ఆ కామాక్షి గుడిలో కొంతమంది తలదాచుకోవడానికి అందరు వెళ్ళిపోయినారు. వలిగాలి ఇలుగోలి వరద పాలై కంచి వరదరాజ స్వామి పదములు.

పలిగాలి వరద పాలై కంచి వరదర స్వామి పదముల నిలిచే రక్షించు మమ్మ మా ప్రత్యక్ష జనని కామాక్షేయంచు మహార్తిగాంచి యథకుముల కంచి పురజనములు ఇడుమలబడిరి ప్రకృతి భీకర తాండవ ప్రచరితులై దీనులై భక్తి ముక్కోటి దేవతలను ప్రార్థించిరటుల రాత్రి దివము తెరపులేని ఆ ఓరుగానికి పంపాగోడు కోల్పోయిన ఆ సామాన్య జనమంతా వరదరాజ స్వామి దగ్గర చేరారు. అమ్మా కామాక్షి జనని భార్య పిల్లలు ఏమయ్యారు, మా ఇల్లు ఏమైందో అందరూ చేరారు అక్కడికి. ఎడపు తెరపులేని ఉరుముల మెరుపులతో అలా భయంకరమైన ఉత్పాతం ఒక్కసారి చూడగా ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై అని గొప్ప మాట వేశారు కవిగారు. ఇక్కడ ప్రకృతి గనక కన్నీర చేస్తే ఈ మానవ మేధస్సు ఇదేమి పనికిరాదు కదా. హడలిపోయినారు ప్రజలంతా. అలా హడలిపోయి ఎన్ని ఉన్నా ఆకలి అన్నది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ ఒక్క ఆకలి కోసమే ఒకడు దొంగ అవుతాడు, ఒకడు దొర అవుతాడు. అందరూ ఉన్నంతలో పెట్టారు, అయ్యా మీకేమి ఇబ్బంది లేకపోతే మా పిల్ల పాపలకే ఇబ్బందిగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే కాస్త అవతల వీధికి వెళితే ఎత్తుగడపులతో ఇల్లు ఉంటుంది శ్రీమంతమై. చిరుతొండ నంబి అతను సాధ్వీమణి ఆ తిరువెంగనాచి ఎంతమంది అతిథులు వచ్చినా తృప్తిగా ఆనందంగా భోజనం పెడతారు. అందుకే ఇప్పించంగల ఇయ్యంగల ఇప్పించంగల అయ్యలకే గాని మీసములు అన్యులకేల రొయ్యకు లేదా బారుడు మీసమని కుక్కోకవన్నట్టు ఇప్పించే ఇల్లైనా చూపించాలి. మొత్తానికి ప్రజలంతా అక్కడ వెళితే ఆ శెట్టి దంపతులు పొంగిపోయినారు. దేవి ఒక్క అతిథి కోసం ఇంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ కష్టకాలంలో 21 రోజు మృష్టాన్న భోజనాలు పెట్టి తృప్తిపరిచారు. ఎవరెవరికి ఏం కావాలో లేదు అన్న మాట అక్కడ లేకుండా తృప్తిగా భోజనం పెట్టారు. శివుని యొక్క పరీక్షాకాలం చివరికి వచ్చిందేమో, 3 వారాల ముసురు తగ్గింది. 21 రోజులు గడిచింది. 22వ రోజు తెల్లవారింది. ఈ ఉన్నవాళ్ళంతే వర్షం ఎప్పుడైతే తగ్గిందో ఎవరి తావులో ఒక వారు పారిపోయారు. 22వ రోజు ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే ప్రాతర సంధ్య వార్చుకున్నాడు.

ప్రభాత అవశిష్టాన్ని ముగించుకున్నాడు. కార్యక్రమాలన్నీ ముగించుకుని తన నిత్య నైమిత్తికమైన వ్యాపారం కోసం వెళుతూ ఇల్లాల అతిథులు ఎవరైనా వస్తే వారిని మర్యాదగా తీసుకొచ్చి ఉంచు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. తన వ్యాపారం అంతా చూసుకుని మధ్యాహ్నానికి 2 గంటలే ముందు వచ్చి మళ్ళీ స్నానం చేసి మడిగట్టుకుని పూజ చేసుకోవాలి గనక ముందుగా వచ్చాడు. ఒక్క అతిథి కూడా ఇంట్లో లేడు. అపరాహ్నం కావస్తున్నది. దేవి కోరకుండానే అతిథులు మన గుమ్మల్లో గుమ్ముగూడేవారే. ఇవాడు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క అతిథి కూడా వీధి మొత్తం చూస్తున్నా కనబడడం లేదే. ఇదేదో మనకు పరీక్షలా ఉన్నది. పరీక్ష నిజమైన బంగారానికే ఉంటుంది. నిజమైన భక్తుడికే పరీక్షలు ఉంటాయి.

దేవి, ఇది నిజంగా పరీక్షలాగే ఉన్నది, నాకు ఆశ్చర్యం వేస్తున్నది. సరే, నీ ఏర్పాట్లలో నీ ఉండు, పొరుగురు వెళ్ళైనా ఒక అతిని తీసుకొస్తా అని చెప్పి ఇల్లాలకు జాగ్రత్తలు చెప్పి ఇల్లువదిలి బయలుదేరాడు. పెద్ద పెద్ద వీధులు ఊరు ఊరంతా తిరిగాడు. అతిథి కోసమై ఎంత ప్రయత్నం చేశాడంటే, వ్యాపారం జరిగే ప్రాంతాలు, జ్యోతిషులుండేవి పానశాలలు, చివరకు వేశ్య వాటికలు కూడా వెళ్ళాడు. శివుని యొక్క పరీక్ష కదా, ఒక్క అతిథి కూడా దొరకలేదు. సందులో గొంతులు కష్టమనక తిరిగాడు, కనిపించలేదు. పురుష ప్రయత్నం చేయాలి కదా, షడ్భాగం మనుషయత్నానం సప్తమంచ దైవ చింత ఎత్తు. చేశాడు చేశాడు, విసిగిపోయాడు. ఆ పరమేశ్వరుడు మీద భారం వేసి ఊరు దాటి వెళుతున్నాడు. అది పెద్ద మామిడి తోట. ఆ మామిడి తోటలో దూరంగా పాడుబడ్డ శివాలయం. దేవాలయం ఎంత పాతదైతే అంత మహిమాన్వితమైనదంటారు. అలాంటి పాడుపడ్డ దేవాలయంలో దూరంగా చూస్తే రెండు మానవ ఆకారాలు కనబడతాయి మెదులుతూ. పరుగు పరుగున వెళ్ళాడు. తీరా చూస్తే ఒక 90 ఏళ్ళు పైనే ఉంటాయి ఆ ముసలాయనకి. బాగా తాగున్నాడు, కుష్ఠరోగి, వాగుతున్నాడు. ఆ ఇల్లాలో విసుక్కోకుండా భర్త గారి యొక్క పాద సేవ చేస్తున్నది. తల ముగ్గు బుట్టల్లాగా అయిపోయినాయి. అలా ఉన్నది. దగ్గరకు వెళ్ళి చూశాడు. పండిపోయిన తెల్లని జడలు, ఒకన భస్మరేఖలు, మెడలో రుద్రాక్షసరాలు. పరమశివుని నిష్ఠగా అర్చించేవాడని తెలుస్తున్నది. కాషాయం కట్టుకుని పులిచర్మం మీద పడుకుని ఉన్నాడు ఆ ముసలి. ఆ జంగమ యోగిని భర్తకు సేవ చేస్తూ ఉన్నది. సంతోషం వెళ్ళిపోయాడు. జంగమ దేవరన్ కలిసి సాగిలి మొక్కుచో సర్వమంగళ అర్ధాంగ సుమంగళాకృతులు రండిక మద్గృహ సీమ పావనంబు సేయగల్ సదాశివ పాదయుగార్చనా విధిన్ భంగముగా కయుండ మేము భక్తి భజించేద. అయ్యా నమస్కారం. ఈరోజు మా ఇంటి విందారగించడానికి దయచేసి నన్ను కృతార్థన చేయండి అని సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు గావించి తన అభిప్రాయం చెప్పాడు. ఓయ్ ఇలారా, నా మాట విని ఒకసారి నీ వివరాలు కాస్త చెప్పు. నీ వంశం మేది నామమేయది భవానీ జాని సద్భక్తులను సేవింపందకు గ్రాసవాస విభవ స్త్రీలుండెనే మిండుగా ఈవిన్ అద్దిగణాలకెల్లప్పుడు నీవీనేత్తువే అర్థము దైవాధీనము సర్వమంచుమది యాదాద్యము గుర్తింతువే. ఓయి నీ కులమేది, నీ పేరేమిటి, శివభక్తులను అర్చించే ఆ తగు సంపద ఉన్నదా, అసలు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆ దానగుణం ఉన్నదా, ప్రపంచమంతా శివాధీనమంచే నంపే ఆస్తికుడవేనా చెప్పు, నీ ఇల్లాలు నీకు అనుకూలవతీయేనా అని ప్రశ్న వర్షం కురిపించాడు. కొంతమంది ప్రశ్నలు వేయడమే తప్ప సమాధానం చూడరు కదా. అలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక మీ ఇంటి ఆతిథ్యానికి రమ్మంటున్నావు అంతే కదా. సరే విను, నాకొక వ్రతం ఉన్నది, నరమాంసపు కావాలి. దీన్ని పాశుపత వ్రతమని నేను పెట్టుకున్నాను. నరమాంసం ఇవ్వలేని వారంతా కాదంటే నిరాహారంగా గత సంవత్సరం రోజులుగా ఉన్నాను. ఇప్పుడొచ్చి నీవు పిలుస్తున్నావు. ఒక మాట విను, ఆ నరమాంసంతో నా శివునకు ఆరాధన నివేదన జరగాలి. నరబలి కావాలి, అది కూడా బాలుడు సుందరుడు ఆరోగ్యవంతుడై ఉండాలి. తల్లిదండ్రుల అతలను ఉపనయనం చేసి చంపి వడ్డించి వారు కూడా నా సగపంక్తిలో భోంచేయాలి. ఆ తర్వాత ఆ తండ్రి కుమారుడు నా పంక్తిలో కూర్చుని భోంచేస్తే అప్పుడు చేస్తాను. ఇది నా వ్రతం, బాగా ఆలోచించుకో. బుద్ధున్నవాడు ఎవడికి ఒప్పుకోడు, ఆలోచించుకో ఒకసారి. చిరుతొండడు ఏమీ ఆలోచించకుండానే, అయ్యా మీ షరతులన్నిటికీ సంతోషంగా అంగీకరిస్తున్నాను, అపరాహనం కాబోతున్నది, సో వెంటనే దయచేయండి అన్నారు. ఒరి ఒరి ఒరి, నేను చెప్పింది నీకు అర్థమైందా, మగవాడో మాను అన్నారు. కన్నతల్లి యొక్క మనసు వేరు కదా, 9 మాసాలు కన్నతల్లి మాట వేరు. ఇల్లాలని కనుక్కునిరా అని చెప్పంటే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు దేవి. ఆమె ఆతృతగా అడిగింది, ఏమండి అతి

దొరికాడా, అతిథి దొరికాడా? దొరికాడు దేవి. కాకపోతే బాలుని మాంసం కావాలట. ఆమె ఎంత త్యాగమయ్య చూడండి. అతిథి నియమజల నాపానల వ్రతులు మీరు, అతిథి జన నియమ పాలనా వ్రతులు మీరు. కొమరు మాంసమే కాదు, మీరు నేను బలియౌట న్యాయమే. ఎంత లాలిత్యంగా చెప్పిందో. ఈ మాత్రపు దానికి నా అనుమతి కోసమని విలువైన సమయాన్ని వృధా చేసుకుని నా అనుమతి కోసం వచ్చారా? ఎంత పని చేశారు. ఆయన కోరితే అబ్బాయి మాంసమై కాదండి, మీరు నేను కూడా బలైపోదాం, వెళ్ళండి, వెంటనే తోడుకుని రండి అంటున్న ఇల్లాలు మాటలు విని కదిలిపోయినాడు. ఇంత ఉత్తమరాజు భార్య గారు అంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకోవాలి కదా. కన్నీళ్లు జలజల వర్షించాయి ఆమె యొక్క త్యాగ నిరతికై. వెళ్ళండి, త్వరగా తోడుకుని రండి అని చెప్తుంటే ఆ భార్యని కళ్ళతోనే కృతజ్ఞతగా చూస్తూ పరుగు పరుగున మళ్ళీ ఆ శివాలయం దగ్గర వెళ్ళాడు. అయ్యా, నా మాటలకు మా ఇళ్లలో అంగీకరించింది, తమను దయచేసి వెంటనే దయచేయవలసింది అన్నాడు. ఒరే, ఇప్పుడు కూడా చెబుతున్నా విను, చేత కాకపోతే వదిలే, తరువాత నా శాపానికి గురవుతావు సుమా, అవేమి రాకుండా చూసుకుంటాను స్వామి, తమను దయచేయండి స్వామి అంటూ పిలుస్తుంటే మాట కాదనలేక ఆయన భుజాన వెక్కించుకున్నాడు. ఆ ముసల ఒక కర్రబోతగా తీసుకొస్తూ పరమశివుడు ప్రార్థిస్తూ వెళుతున్నాడు. మనసున నిల్నే మరువక.

మీ ఇద్దరు మా అదృష్టం కొద్దీ దొరికారు. మీ పుణ్య దంపతులు మా అదృష్టం కొద్దీ ఈ రోజు మా ఇంటి వింటాగరించడానికి వచ్చారా. దయచేయండి అని ఆ శెట్టి దంపతులు పాదార్చన చేసి పూలు చందనంతో అర్చన చేసి పూజామందిరం చూపించారు. స్వామి, ఈ పూజామందిరంలో మీరు మీకు కావలసిన పూజా సంభారాలను సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు చేశాం, చేసుకోండి. తమరు కోరిన ఆ బాలుడి మాంసం అతి త్వరగా ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏర్పాట్లో ఉంటే ఈ కపట యోగి వెంటనే వేషం మార్చుకుని వీళ్ళ కుమారుడు ఉన్నాడే శ్రీయాళుడు, వీళ్ళ ముద్దులు మూటగట్టి వాడికి శ్రీయాళుడికి కామాక్షి అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుందట. సాధారణంగా కంచి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్తుతిస్తేనే సౌందర్య లహర చేస్తారు. ఆ ఎడమ బొగ్గ మీద ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ ఈ అబ్బాయికి కూడా ఉన్నది.

అందుకు అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తుండేవారు. వాడు పాఠశాలలో ఉన్నాడు, అది విరామ సమయం. పిల్లలంతా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ బయట ఉంటే ఇప్పుడు నిశ్చలంగా నీలకంఠ స్తవం చేస్తున్నాడు బ్రహ్మ.

నాయనా ఆగు ఆగు. ఏం నాయనా, విభూతి పుండ్రాలు చూశాడు పెద్దవాళ్ళ ఉన్నాడు కదా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం ఉన్నది కదా, అక్కడి నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ నమస్కారం సరేరా? నాయనా నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఏమైంది స్వామి?

బాబా, ఒరే ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా చూసామా, పాపిష్టి కాలం పాపిష్టి కాలం. ఇప్పుడు మీ అమ్మా నాన్న అనుకుంటున్నావే వారు పరమ కిరాతకులరా, రాక్షసులు కంటే అధములరా. స్వామి పెద్ద పెద్ద విభూతి బుండ్రాలు పెట్టుకుని ఇలాంటి నీచమైన మాట్లాడుతారా? మా అమ్మా నాన్న నాకు దేవతలు, వారికంటే ప్రపంచంలో నాకెవరు ఎక్కువ కాదు. అలాంటి మా అమ్మా నాన్న తక్కువగా మాట్లాడుతుంది ఊరుకునే తెలియదు. ఒరే నాయన, మాతాపితృ భక్తి చాలా గొప్పదే, నీవనుకుంటే సరిపోదు, బిడ్డ మీద వారికి ప్రేమ ఉండాలి కదూ. అసలు ఇప్పుడు ఏమొచ్చింది స్వామి, ఏమొచ్చిందా? ఎవడో మీ ఇంటికి తాగుబోతు వచ్చాడు కుష్ఠరోగి, వాడు తాగి వాగుతున్నాడు. సరే ఇవాళకు బుద్ధి ఉండద్దు, ఇప్పుడు నిన్ను వెళితే నిన్ను చంపి మాంసంగా ఉండి వాడు దిక్కుమాలిన వ్రతం కోసం నైవేద్యంగా పెడతారట. ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా కన్నామా పిదపకాలం అని? ఏమండి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటి దురుపదేశాలు చేస్తారా? ప్రాణం దక్కించుకోమని పిక్కబలం కొద్ది పారిపోమన్నారు, చెప్పండి. ప్రాణం దక్కించుకో, ప్రాణం పోకుండా ఉండడానికి ఏదైనా చోటు ఉంటే చెప్పండి. ఎందుకండి అశాశ్వతమైన ఈ శరీరం కోసమని? శాశ్వతమైన కీర్తి చరిత్రలో రాబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా మీరు వచ్చారు. పోని మీరు అన్నట్టు శరీరం ఆపుకుందామంటే ఏమంత మంచిది? ఇది అమేధ్యపూర్ణం క్రిమిజంతు సంకులం స్వభావ దుర్గంధం అసౌచమద్రవం కళేబరే మూత్రపురీషభాజనే రమంతి మూఢ నరమంతి పండిత. మూఢులు తప్ప జ్ఞానులు ఎవరి శరీరం కోసం ఆలోచించరు. అశాశ్వతమైన దంధనమైన ఈ శరీరం కోసమని శాశ్వతమైన కీర్తిని వదులుకోమంటారా? విడిపోండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడా చేయొద్దు. ఈ భవము భవార్పణం అవుతున్నది, ఈ శరీరం ఇచ్చింది శివుడు. ఈ శరీరం శివుడికి అర్పణం కావాలంటే ఎంత అదృష్టం కావాలండి అని వీడు మాట్లాడుతుంటే ఈ పసివాడి మాటలకి ఆనందపడాలా, వీడు పరీక్షిద్దామని వచ్చిన వాడిని ఏమవ్వాలా? అర్థం కాకుండా ఆ కపట యోగి వెళ్ళిపోయినాడు. సరే ఈ లోపల ఈ వార్త పొక్కింది. మేనమామలు తాత అమ్మమ్మ వాళ్ళంతా కూడా చేరారు తినుబండారాలు తీసుకొచ్చి. మరి కాసేపట్లో బిడ్డలను కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజా మందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి. అలాగే స్వామన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు. ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే, పుత్ర పరిష్వంగంలో కోటి గంధర్లే సౌఖ్యమన్నారే, అలాంటి పుత్ర పరిష్వంగ ఈ సుఖం మళ్ళీ లేకుండా పోతుంది అని బిడ్డను తృప్తిగా కౌగిలించుకున్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు, ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పుస్తకాల సంచి పక్కన వేడి అమ్మమ్మ తాతయ్య మామయ్య అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతుంటే వారి కన్నీళ్లు కారుస్తున్నారు. నేను చచ్చిపోతాను ఏడుస్తున్నారా, మీరు మాత్రం ఉండిపోతారా? జీవిత ప్రయాణంలో ఆఖరి వరకు కొందరు ఉంటారు, ముందే దిగిపోతారు కొంతమంది. మీకంటే ఆలస్యంగా వచ్చారు, మీకంటే ముందు వెళ్ళిపోతున్నాను అంత తప్ప ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే.

0: ఇలాంటి వీరాలాప ధర్మమైన వాక్కులు పాట్లాడుతున్న పసివాడు అలా పగిలిచి వడేసుకున్నారు. ఈ లోపల మళ్ళీ గంట ఊపాడు స్వామి స్వామి స్వామి సిద్ధం స్వామి అని. ఆ ఇంట్లో ఈ పిల్లవాడిని తల్లైతే కన్నది కానీ కృష్ణ ప్రేమలో యశోద ప్రేమ కంటే ఆ ఈ పెంచిన ప్రేమ కాకపోతే దాది చందనిక ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆమె బాధపడుతుంది, ఏడుస్తున్నారు. ఈ లోపల ఈ ముసలమ్మ కూడా ఏం చేసింది, పెరట్లోంచి వచ్చి తలుపు కొట్టి అమ్మా ఎవరమ్మా అనేసరికి పుత్రుడు మాకు కాసేపల్లో చంపేస్తామన్న బాధలో ఉన్న తిరువేంగన నుంచి తలుపు తీసింది. అంత కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి నమస్కారం పెట్టింది. ఎవరమ్మా, నేనెవరో సగతల ఉంచు.
1: ఊరంతా కోడి అయి కూసే కుమారు జంప పాడియే నీకిట్టు.

ఏమమ్మా పిల్లవాళ్ళని తనకి బరువయ్యారా? పిల్లలకన్నా హృదయం చాలా గొప్పదంటారే. లేక లేక పుట్టి నా ముద్దులు మూట కడుతున్న కొడుకు నీకు బరువయ్యాడా? చెట్టు కాయబరం అవుతుందా? భూమికి చెట్టు బరువు అవుతుందా? ఎందుకు ఒకసారి వీధిలోంచి రా, వీధిలోకి రా, కోడై కూస్తున్నది ఈ దుర్మార్గానికి. లేక లేకన పుట్టిన బిడ్డని ఇలా చంపి మాంసం వండుతావట, ఆ మాట తట్టుకోలేక నీలాంటి దాన్ని ముఖం చూసిన పాపమే. అమ్మా అమ్మా, బాలింతగా వచ్చావు, పసివాడికి పాలు కావాలన్నావు, కావలసినంత పోసుకో ఇప్పుడొచ్చినా సరే. ఇప్పటికీ అధికం మాట్లాడావు, నీతో చర్చ చేసేంత అవకాశం కూడా మాకు లేదు అనుకుంటే ఆమె ప్రయత్నం కూడా సాగల. ఒక కార్యక్రమానికి ఉద్యుక్తులైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చుకున్న తట్టుకున్న వాళ్ళే జ్ఞానులు. సరే, ఈ లోపల ఏర్పాట్లు చేశారు. ఆ తండ్రి కత్తి నూరుతూ ఎలా తెగుతుందో పరీక్షిద్దామని ఒక్కసారి కంఠం మీద వేస్తే పళ్ళున రక్తం వచ్చింది. అది చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు, ముఖం మీద నీళ్లు చల్లారు. అలా జరుగుతున్నది ఆ తల్లి బాధ ఒక పక్క కాళ్ళు చాపి ఏడుస్తున్నది. పిల్లవాడిని స్నానం చేశారు, ఉపవీతుని చేశాడు. అలా తల్లి యొక్క ఒడల్లో పడుకోబెట్టి ఎన్నో మాటలు చెప్పారు. నాయన, కుమార సిరియాల భవభక్తుడు నరించు పాశుపతమన్ భద్రవతాచార పర్యవసానమున నిన్ను చంపి పరిలాద్యాహారమునర్థం ఇప్పుడు తండ్రి సిరియాల నాన్న, నీకేమైనా బాధగా ఉందా? నీ మనసులో ఎలాంటి శంక లేదు కదా? అంటే అమ్మా, ఈ శరీరం మీరిచ్చారు తల్లి, సర్వాధికారాలు మీకున్నాయి, దీన్ని ఏమి చేసుకునే అధికారం మీకున్నది, నా అనుమతి కావాలా తల్లి? మోక్షకాంతతో పరిణయం చేస్తున్న ఈ శుభతరుణంలో దుఃఖం ఎందుకమ్మా? మీ విద్యుక్తాన్ని నిర్వహించండి అని తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఏమనలేకపోయారు. ఆ ఎక్కడ గిలగిల తన్నేసుకుంటాడో అని ఆ చందనక రెండు కాళ్ళు పట్టుకున్నది. తండ్రి కత్తి పైకెత్తాడు. పరమశివ, ఏ తండ్రికి తమ పుత్రుణ్ణి చంపుకుని ఈ దుర్మార్గం శిక్ష వేయొద్దు ప్రభు. ఏ జన్మలో ఏం చేశాము, మాకు శిక్ష విధించావు, ఇది ఈశ్వరార్పణం ఇదైనా అని చెప్పి మమతాబంధము త్రెంచుమయ్య ఇక ఈ మాతృత్వ పితృత్వము భ్రమయల్చున్నది నమ్ముమయ్య ప్రమదం వార పరమర్ బ్రహ్మార్థ సంసిద్ధి నీ కమరు నిశ్చయమయ్య మాకులపు బంగారయ త్యాగాలయ సిరియాలయ అంటూ ఆ తండ్రి ఒక్క వేటును వేశాడు. తల తెగిపోయింది. ఓం నమశివాయ్, ఓం నమశివాయ్ జపించుకుంటూ వెళ్ళిపోయింది. జీవకళ ఉట్టిపడుతున్నది. అందరి వైపు చిట్ట చుపురు చూసింది. మొండెం కాసేపు కొట్టుకున్నది, దాన్ని ముక్కలుగా వండి సిద్ధపరిచి అపూపాలతో ఆ శివయోగి దగ్గర పెట్టారు. చూశాడు తీక్షణంగా. ఆగండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏమయ్యా, అంత పుత్రుడి మీద మమకారం ఉంటే కాదని చెప్పాలి. సర్వస్య గాత్రస్య శిరప్రధానం, తలకాయ మాంసం లేని నీరసపు మాంసం పెట్టి నా వ్రతాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఇంత అభినయమా, ఇంత సుతమమకారమా అంటూ కలిసి అయ్యయ్యా ఆ చంద్రిక వచ్చింది. పిల్లవాడిని పెంచిన ప్రేమతో నేనే చేసిన పనిని వండి తెచ్చిపెట్టింది. ఆ చేసి పిల్లవాడు లేని ఇంట్లో భోజనం చేయను, అబ్బాయిని పిలవండి అన్నారు. అయ్యా, వాడు ఆడుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, ఆలస్యం అవుతున్నది, పదార్థాలు చల్లబడిపోతాయి, తమను కానివ్వండి అన్నాడు. ఒక్కసారి వీధి గుమ్మలకి వెళ్ళి పిలవండి, రాకపోతే చూద్దామంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆ తల్లి వీధి గుమ్మంలోకి వెళుతూ

అలా పిలుస్తుంటే శూన్యంలో బిడ్డ వచ్చాడు. ఇది ఏమి వింతాను పరిగెత్తి చూస్తే పూజా మందిరంలో ఆ దంపతులు లేరు. కోటి సూర్య ప్రభామహంసుడై ఆ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. నాయనా, దూర్వాసుని శాపం తీరింది. నీవి గంధర్వుడివి. శివభక్తిని లోకాన్ని ప్రకటించడానికి నా చిన్న కొడుకైన కుమారస్వామిని పంపించాను. నా పుత్రుడు షణ్ముఖుడై ఈ సిరియాలుడు అని చెబుతూ సంతా శుభం జరుగుతుంది. మీ తప్పకుండా కట్టెతో కైలాస భాగ్యాన్ని ఇస్తున్నాననగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ శివుడు వెంటనే అనుగ్రహించి అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి, ఈ కాంచీ క్షేత్రంలో ఉన్న 1000 వైశ్య కుటుంబాల వారు మా అందరికి కూడా ఆ కట్టెతో కైలాస భాగ్యం అనుగుంచండి. ఇది శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్న కథను యథాతథంగా గురుదేవులు రచించారు. రాజశేఖర లక్ష్మీపతి భాగవతులు గనక దీన్ని చెప్పుకుంటున్నాం. అలాగేనని శివుడు అనుగ్రహించగా అక్కడి నుంచి కోటి సూర్య ప్రభావాంసుడైన చంద్రశేఖరుడు సాంబుడు అమ్మతో కలిసి ఆశీర్వదించి ఆ శాప విభుత్తి జరిగింది ఆ గంధర్వుడికి. అప్పుడు ఆ పరమశివుడికి ఈ విధంగా మంగళహారతి పాడుతున్నారు.

మీరింతవరకు భక్తి సిరియాల హరికథ విన్నారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.